ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 4వ రోజు క్రీస్తు శకం 2026 జూన్ నెల 25వ తేదీ గురువారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ పై మీడియం వేవ్ 102 మెగాహెచ్ పై ఎఫ్ఎం ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలను శ్రీకాకుళంలో 102.7 మెగాహెచ్ రాజమండ్రిలో 102.9 మెగాహెచ్ కాకినాడలో 100.1 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీల్లో కూడా శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 26 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ప్రతివనము ప్రతిదినము బృందగానం వింటారు. రచన శ్రీ పురిపుండ అప్పలస్వామి. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. వినండి ప్రతివనము ప్రతిదినము బృందగానం.

మీరు ఇంతవరకు నృసింహ సంకీర్తనలు విన్నారు. ఇంతటితో నేటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, చింతన వింటారు. సంకలనం డాక్టర్ దిగుమర్తి గోపాలస్వామి, పఠనం కె కామాక్షమ్మ.

0: క్షమించాలి. మీరు ఇంతవరకు నృసింహ సంకీర్తనలు విన్నారు. ఇంతటితో నేటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, చింతన వింటారు. సంకలనం డాక్టర్ దిగుమర్తి గోపాలస్వామి, పఠనం కె కామాక్షమ్మ.
1: అహింస యొక్క ప్రాధాన్యతను గురించి బాపూజీ, అహింస మానవ జాతికి సహజ నిలయం, హింస

0: పశుజాతికి సహజ నిలయం. దుండగునకు పశుశక్తి తప్ప వేరొక నియమం తెలియదు. అతనిలో ఆత్మ నిద్రాణమై ఉంటుంది. మానవుని ఘనత ఉన్నతమైన సహజ నియమానికే విధేయత. అదే ఆత్మ యొక్క ఉత్కృష్టత అని అన్నారు. ఏ వ్యక్తి అయినా నమ్రత కోల్పోయినప్పుడు ప్రమాదకరంగా ప్రవర్తిస్తాడు. అటువంటి వారిని మనం పశుప్రాయులంటాం. ఎందువల్లనంటే పశువుకి సహజ లక్షణమైన ఆత్మ సంస్కరణ లేదు. రక్షణ కోసం ఎదురు తిరగడమే దాని లక్షణం. అటువంటి కార్యాల్లో హింస కనబడుతుంది. అంటే ఎదుర్కొనబడిన వారికి బాధ కలుగుతుంది, గాయాలు తగులుతాయి. అలా కాకుండా ఉన్నత స్థాయికి చెందిన మనుషుడు అహింసను అవలంబించే శక్తి, విచక్షణ కలిగి ఉంటాడు. అది మానవ జాతికి సహజం. దుర్మార్గులు ఇతరులకు హాని కలిగించడానికి బలప్రయోగం చేస్తారు. హింసించడంలో ఆనందాన్ని పొందుతారు. అతనిలో ఆత్మ సుషుప్తావదశలో ఉంటుంది. అందువల్ల పశుత్వం బయటపడుతుంది. ఉత్కృష్టుడైన మానవుడు అహింసా పద్ధతికే తన విధేయతను చూపి ఆ పద్ధతిని అవలంబిస్తాడు. అహింస యొక్క గొప్పతనాన్ని నిరూపిస్తూ మానవత్వం ద్వారా అశేష ప్రజానీకానికి మార్గం చూపడానికి బాపూజీ ఇలా అన్నారు. మానవాళి వినియోగానికి అహింస ఉత్కృష్టమైనది, శక్తివంతమైనది. మానవుని సూక్ష్మబుద్ధి వలన కల్పించబడిన మారణాయుధాల కన్నా అహింస శక్తివంతమైన శస్త్రం. వినాశనం మానవ ధర్మానికి విరుద్ధం. మానవుడు స్వేచ్ఛాజీవి. అవసరమైతే తన సోదరుని చేతనైనా చంపబడడానికి సిద్ధంగా ఉంటాడు. అంతేకాని చంపడానికి కాదు. ఏ హత్య కానీ, కీడు కానీ, ఏ లక్ష్యానికైనా ఇతరులపై ప్రతీకారానికై చేయడం మానవతకే నేరం. మానవునికి సూక్ష్మబుద్ధి, స్వేచ్ఛాజీవనం, ధర్మానికి కట్టుబడి ఉండడం సహజ లక్షణాలు. వీటిని పొంది సక్రమంగా ప్రవర్తించడానికి చక్కని మార్గం అహింసాతత్వం. ఇది పాటించడం వల్ల మానవుడు ఉపకారం చేసే శక్తిని సంపాదించగలుగుతాడు. అహింసను పాటించడం వల్ల తన సౌఖ్యాన్ని ఇతరుల క్షేమం కోసం త్యాగం చేయగలుగుతాడు. అందువల్ల అహింస మానవునికి ఉపయోగకారి. మానవుడు తన నైపుణ్యాన్ని, సూక్ష్మబుద్ధిని, తన నేర్చుకున్న విద్య ద్వారా సర్వనాశనం చేస్తున్న మారుణాయుధాలను సృష్టించి ఉపయోగించి ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంటున్నాడు. హత్య చేయడం, ఇతరులకు కీడు చేయడం, కష్టం కలిగించడం, నష్టం పొందేటట్లు చేయడం మానవునిలో ఉన్న ప్రతీకార చర్యకు ఫలితాలు. ఇది మానవ జాతి వినాశకారి. హింసతో కూడిన ప్రతీకార చర్య వలన న్యాయ మార్గాన్ని కోల్పోయి మానవ జాతికి ఉన్న ఉత్కృష్టతకు అపచారం చేసిన వాళ్ళమవుతాం.
1: మీరు ఇంతవరకు చింతన విన్నారు. సంకలనం డాక్టర్ దిగుమర్తి గోపాలస్వామి, పఠనం కె కామాక్షమ్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: నేటి పొలం పనులు కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో నీటి ఎద్దడి, వరిలో వెదజల్లే పద్ధతి ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
1: మన తీర ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేసేటువంటి పంట వరి పంట. ఈ వరి పంటలో సాగు అనుభవాలు బాగానే ఉంటాయి. కాకపోతే మామూలు పద్ధతి, సాంప్రదాయ పద్ధతిలో మనం దమ్ము చేసుకొని నారు

పెంచుకొని నాట్లేసుకొని పంట సాగు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లా తీసుకున్నప్పటికీ కూడా అక్కడ మనకి వంశధార, నాగావళి నదులున్నాయి. మరి నీరు కూడా చాలా ప్రాంతాల్లో వస్తుంది. కానీ సకాలంలో వానలు రాకపోయినా, భూగర్భ జలం తగ్గినా, మనము సాంప్రదాయ సాగు కన్నా సరాసరి వెదజల్లే పద్ధతి కానీ, సరాసరి వరసల్లో వేసుకునేటువంటి పద్ధతి కానీ మనము వరి సాగులో పాటించినట్లయితే మనకు కొన్ని సమస్యలు తగ్గుతాయి. ప్రధానంగా కూలీల పెట్టుబడి, అలాగే మనకి పంట తొందరగా చేతికి రావటం కూడా జరుగుతుంది. ఇప్పుడు సరాసరి విత్తేటువంటి విధానంలో మనకి ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు వనగూరాలంటే, మనము పదునైన చదునైన నేలలు మనం గొర్రుతో కానీ సీడ్ డ్రిల్తో కానీ మనం విత్తనం వేసుకుంటాం. ఇప్పుడు పొడి దుక్కులో మిషన్తో విత్తనం వేసేటువంటి పద్ధతి ఒకటైతే, బురద పద్ధతిలో పొలాన్ని చదును చేసుకొని డ్రమ్ సీడర్ ద్వారా విత్తనం వేసుకునేటువంటి మరొక పద్ధతి. ఏదేమైనా మనకి ఈ నారు నాట్లు ఈ క్రమం తప్పించుకున్నట్లయితే గనక, లేకపోతే ఆ పద్ధతి కనుక మార్చుకొని మరి ఈ సరాసరి విత్తేటువంటి విధానాన్ని కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే గనక, మనకి సుమారుగా 7 నుంచి 10 రోజులు పంట ముందే చేతికి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనకి తర్వాత వచ్చేటువంటి తుఫాన్ల నుంచి పంట తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనము ఈ పద్ధతిలో ముఖ్యంగా నీటి పొదుపు 30 నుంచి 40% దాకా చేసుకోవచ్చు. ఒక ఎకరాకు సుమారుగా 1 లక్ష లీటర్ల నీరు మామూలు పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో వాడితే, అంతకన్నా 30-40% నీరు కనుక తక్కువ నీటితోటి కనుక పంట సాగు చేసుకోగలిగితే, నీటి సమస్య ఉన్నప్పుడు కూడా మనము ఈ వరిని సాగు చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే మనము ఈ దమ్ము లేకుండా భూమి భౌతిక స్థితి కనుక మెరుగుపరుచుకుంటూ మనము తర్వాత పెసర మినుము కూడా సులువుగా సాగు చేసుకోవడానికి వీలయ్యేటువంటి పద్ధతి ఇది. సరే దీంట్లో సమస్యలు లేవా అంటే సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు ఉంటాయి? ముఖ్యంగా చదునుగా కనుక లేకపోతే, ఎక్కడైనా గుంటలు ఉన్నట్లయితే, నీరు నిలవ ఉన్నట్లయితే వేసినటువంటి విత్తనం మురిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా మనం గమనించాలి. దానికి మనం ఏం చేయొచ్చు? లేజర్తో పనిచేసేటువంటి లెవలర్, చదును చేసేటువంటి యంత్రం మనకి అందుబాటులో ఉంది. దాన్ని ఉపయోగించుకొని మనం కనుక చదును చేసుకున్నట్లయితే విత్తనము ఎక్కడా నీరులో నిలబడాల్సినటువంటి అవసరం ఉండదు. ఇదొకటి. అలాగే కలుపు సమస్య ఒకటి ఈ పద్ధతిలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్యను తగ్గించుకోవాలంటే ముఖ్యంగా మనము ఈ కోనోవీడర్ని వాడుకొని వరుసల మధ్యలో వచ్చినటువంటి కలుపుని భూమిలో తొక్కేసేటువంటి క్రమం తరచుగా చేయగలిగినట్లయితే 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, కలుపు తగ్గించుకుంటాం. రెండోది, ఆ కలుపు భూమిలో కలిసిపోయి సేంద్రియ పదార్థంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అది మనం చేసుకోవాలి. లేదు రసాయనాలు వాడతాం అనుకున్నట్లయితే గనక, విత్తిన 24 నుంచి 48 గంటలలోపు మనము పెండిమితాలిన్ లాంటి మందు కానీ, పైరజో సల్ఫ్యూరాన్ లాంటి మందు కానీ, దగ్గరలో మరి శాస్త్రవేత్తల సహాయ సహకారాలతోటి మనము కలుపు రసాయనాలను వాడుకోవాలి. ఎంత మోతాదు ఏమిటనేది మన నేల రకాన్ని బట్టి కూడా కాస్త మారుతుంది. ఇది మటుకు మనం మర్చిపోకూడదు. అలాగే పంట 20-25 రోజులు వయసుకొచ్చినప్పుడు, మనము నేలలో తగిన తేమ ఉన్నప్పుడు బిస్పైర్బ్యాక్ సోడియము, దాంతోపాటుగా ఫైర్జో సల్ఫ్యూరాన్ ఇలాంటి మందుల్ని శాస్త్రవేత్తల సలహాలతోటి మనం వాడుకున్నట్లయితే సమస్యను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. ఇకపోతే నీరు పెట్టేటువంటి విధానంలో మొదట మనం 6 తోటి పెట్టుకొని 15 నుంచి 20 రోజుల దాకా సాగు చేసుకుంటాం. ఆ తర్వాత మనము ఈ పిలకల నుంచి గింజ కట్టే దశ వరకు కూడా తేమ లోటు లేకుండానే మనం వరిని సాగు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి ఈ పద్ధతిలో మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు, ఎందుకంటే వానలు ఆలస్యమై మరి విత్తనం వేసుకోవటం ఆలస్యమైనా కూడా స్వల్పకాలిక మధ్యకాలిక రకాలు మాత్రమే, MTU 10 10 కానీ, అంటే కాటన్ దొరసన్నాలు, ఇవి నీటి ఎద్దని తట్టుకునేటువంటి గుణం కలిగినటువంటి రకం కూడా. అలాగే నేరుగా విత్తటానికి ఆరబెట్టి తరలిచ్చేటువంటి విధానంలో మనకి MTU 11 56, MTU 12 10 ఇవి కూడా మనకి 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ప్రత్యేకంగా మనకి శ్రీకాకుళం సన్నాలు ఉన్నాయి, 150 నుంచి 165 రోజులు దీర్ఘకాలికమైనప్పటికీ కూడా దీనికి ముఖ్యంగా ఉన్నటువంటి గుణం, మంచి గుణం ఏంటంటే, విత్తిన తర్వాత వాతావరణం మళ్ళీ మనకు అనుకూలించి 4-5 రోజులు తర్వాత ఎక్కువ వర్షం పడి నీరు నిల్వ ఉన్నప్పటికీ కూడా పంట తట్టుకొని మనకి పంట దిగుబడి ఇచ్చేటువంటి రకం. సరే నేరుగా విత్తేటువంటి వరి కోసం మనకి MTU 12 24 కానీ, MTU 12 62 కానీ ఇలా

0: ఇలాంటి రకాలు కూడా శాస్త్రవేత్తలు మనకు సిఫార్సు చేస్తున్నారు. ఏదేమైనా మనము ఈ పద్ధతిలో కనుక వరి సాగు చేసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మంచి దిగుబడులు రావాలంటే ముఖ్యంగా కలుపు యాజమాన్యం ఒకటి జాగ్రత్తగా చేసుకోగలిగితే పంట తొందరగా చేతికి వస్తుంది, తర్వాత ఇంకో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనము కోనోవీడర్ లాంటివి వాడుకొని కలుపును కనుక భూమిలో తొక్కుకోగలిగినట్లయితే మనకి సేంద్రియ పదార్థం కూడా భూమిలో కలుస్తుంది, మంచి దిగుబడులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇతర పద్ధతులన్నీ కూడా సాంప్రదాయ పద్ధతుల్లో లానే మనం చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి.
1: ఇంతవరకు మీరు శ్రీకాకుళం జిల్లాలో నీటి ఎద్దడి, వరిలో వెదజల్లే పద్ధతి ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లా రైతులకు వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రైతులకు వాతావరణ సమాచారం విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే వారికి ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈరోజు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే పల్లెసీములు కార్యక్రమంలో గోదావరి మరియు ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వరి రకములు, వాటి లక్షణాలు, అధిక దిగుబడులకు సూచనలు ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త BNVSR రవికుమార్ గారు అందించే వివరాలు వింటారు. ఇక వ్యవసాయ సమాచారంలో శాస్త్రవేత్తలు అందించిన రసాయనిక ఎరువులతో పోషకాల లెక్క ఈ అంశంపై CH కమలారాణి గారు అందించే సూచనలు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత

0: అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్ట్రంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదలో తుంగభద్ర ప్రాజెక్టు ఆర్డీఎస్ అంతర్రాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావలసిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే ఆధునికీకరణ, వందేభారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటల అభివృద్దికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ,
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జల్జీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో రావాలి. త్వరగా జల్జీవన్ మిషన్కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో, నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయటపడి
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు.

సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపట్లోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి పీవీ సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు.

0: చేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి పివి సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంక్విలైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ట్రాంక్విలైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంక్విలైజింగ్ గన్స్తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్గా టీమ్స్ని మేము పిలిపించడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేసాము. ఇది ఓన్లీ ఏమి అంటే కరెక్ట్గా ఆ ట్రాంక్విలైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకు అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్గా ఉంది అన్న డైరెక్షన్లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంక్విలైజింగ్కి, కోయిడ్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుమలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాటా నీటి వినియోగం, రాజోలీబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः नवदेहल्याः सेवातीर्थस्थले प्रगति इति सूचना संचार प्रौद्योगिकी आधारित मंचस्य 25वें उपवेशनस्य अध्यक्षतां विहितवान्. अस्यां गोष्ठ्यां श्रीमोदी चतुर्षु राज्येषु विस्तृतान् मार्ग विद्युत औद्योगिकी वीथि तथा मेट्रो रेलवे क्षेत्राणां चतुर्प्रमुखान् आधारभूत संरचना प्रकल्पान् समीक्षितवान्. एतेषां प्रकल्पानाम् आहत्य व्ययः प्रायः 30,000 कोटि रूप्यकाणि अस्ति. आर्थिक विकासं, क्षेत्रीय संपर्कं, औद्योगिक विकासं तथा जनकल्याणं वर्धयितुं संधारिताः एते प्रकल्पाः, समयसीमा, विभिन्न संस्थानां समन्वयः तथा प्रलंबित विषयानां शीघ्र निवारणाय विशेष ध्यानेन सह सन्ति समीक्षिताः. अद्यतावत् संविधान हत्या दिवसो वर्तते. दिवसोयं तस्याः घटनायाः स्मरणं कारयति यदा 75वें वर्षस्य जून मासस्य 25वें दिनांके भारतीय संविधानस्य अवमानना कृता. अनेन सहैव अयं दिवसः आपत्काले अत्याचारैः प्रताडितेभ्यः प्रत्येकं जनेभ्यः श्रद्धांजलिम् अर्पयितुं दिवसो वर्तते. अस्मिन्नेव दिने तत्कालीनः राष्ट्रपतिः फखरुद्दीन अली अहमदः आन्तरिक अशान्तेः कारणं प्रदर्श्य देशे राष्ट्रियापत्कालस्य घोषणाम् अकरोत्. देहल्याम् अस्य मासस्य 30 दिनांकात् आरभ्यमाणस्य मतदातृसूचीनां विशेषगहन पुनरीक्षणस्य अन्तर्गतं गृहं गृहं गत्वा गणना कार्यक्रममभिलक्ष्य देहल्याः मुख्यनिर्वाचनाधिकारिणा

0: ह्यः नवदिल्ल्यां विभिन्न राजनैतिक दलानां प्रतिनिधिभिः सह एका सभा आहूता। मुख्य निर्वाचनाधिकारिणः एकेन विवरणेन स्पष्टीकृतं यत् अस्यां गोष्ठ्यां भारतीय जनता पार्टी इति दलं, आम आदमी पार्टी इति दलं तथा भारतीय राष्ट्रीय कांग्रेस इत्यादि प्रमुखाणां राजनैतिक दलानां प्रतिनिधयः समुपस्थिताः आसन्। कार्यालयानुसारं मुख्य निर्वाचनाधिकारी प्रत्यपादयत् यत् कोऽपि योग्यः नागरिकः न वञ्चितः स्यात्, सहैव कोऽपि अयोग्यः जनः मतदात्री सूच्यां न सम्मिलितो भवेत्। अनेन सहैव गणनाचरणे अनुपालनीयानां प्रमुखाणां गतिविधीनां विषयेऽपि राजनैतिकदलानि विस्तरेण सूचितानि। भारतीय ऋतुविज्ञानविभागेन अद्य देशस्य उत्तरपूर्वीयक्षेत्रेषु झारखण्ड, महाराष्ट्र, ओडिशा, उपहिमालय, पश्चिमबङ्ग, तेलङ्गना, तटीयकर्णाटक, कोङ्कणं समेत्य गोवाक्षेत्रस्य कतिपयेषु भागेषु अतिवृष्टेः पूर्वानुमानं प्रख्यापितम्। विभागानुसारम् अद्य पश्चिमराजस्थानक्षेत्रे झञ्झावातस्य सम्भावना अपि वर्तते। अत्रावधेयं यत् अद्य बिहार, पूर्व मध्यप्रदेश, पूर्व उत्तरप्रदेशस्य च नानास्थानेषु उष्णतरङ्गस्यानुमानमपि विभागेनानेन प्रकटीकृतम्। अपरत्र अद्य देहल्याम् आंशिकरूपेण मेघाच्छादनं नभ भविष्यति, सहैव अपराह्णे सायंकाले वा विद्युद्गर्जनेन वृष्टेः सम्भावनापि वर्तते। सम्प्रति क्रीडावार्तासु आईसीसी महिला टी ट्वेंटी विश्वकप स्पर्धायाम् अद्य भारतस्य सम्मुखीकरणं बांग्लादेशेन सह भविष्यति। स्पर्धेयं मैंचेस्टर नगरस्य एमिरेट्स ओल्ड ट्रेफोर्ड क्रीडांगणे आयोज्यते, या भारतीय समयानुसारं सायंकाले सप्तवादने समारप्स्यते। हरमनप्रीत कौरस्य नेतृत्वे भारतीय महिला दलं विमेन इन ब्लू सम्प्रति स्वसमूहे द्वितीयं स्थानं भजते। इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नం కేంద్రం ప్రసార విశేషాలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ముందుగా నేటిమాట వింటారు, తరువాత గజం నిజం పలాయనం మిథ్య నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ మండపాక శారదాగారి గానం, శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 9:00 అలాగే తిరిగి 10:15 పాటల పల్లికి శ్రోతల ఫోన్ ద్వారా కోరుకునే పాటలు ఈ కార్యక్రమంలో ప్రసారమవుతాయి. 10:00 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇక 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 సినిమా పాటలు వింటారు. ఇక మధ్యాహ్నం 1:30 ముత్యాల ముంగిళ్ళు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేదం అవగాహన ఈ అంశంపై బి జయలక్ష్మి గారు అందించే వివరాలు వింటారు. ఇక 2:30 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ గేదెల రామారావు వారి బృందం నిర్వహణలో రామాయణంలో యుద్ధకాండ చెక్క భజన వింటారు. తరువాత శ్రీ తోట పవన్ కుమార్ బృందం నిర్వహణలో రామాయణంలో హనుమంతుని విజయం తోలుబొమ్మలాట వింటారు. ఇక సాయంత్రం 5:00 యువవాణి యూజర్ల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు అందిస్తున్నవారు బి రాజు. ఇక 6:30 ఐసీసీ విమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రసారం మ్యాచ్ ముగిసే వరకు నిరంతరాయంగా రేడియోలో ప్రసారమవుతుంది. యాప్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు అదే సమయానికి అంటే 6:30 సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్ష

పత్రికన నాశాముక్త్ భారత్ అభియాన్ గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం. ఇక 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో గోదావరి మరియు ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వరి రకములు, వాటి లక్షణాలు, అధిక దిగుబడులకు సూచనలు, ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త BNVSR రవికుమార్ గారు అందించే వివరాలు వింటారు. తరువాత వ్యవసాయ సమాచారంలో శాస్త్రవేత్తలు అందించిన రసాయనిక ఎరువులతో పోషకాల లెక్క, ఈ అంశంపై CH కమలారాణి గారు అందించే సూచనలు వింటారు. ఇక 8:00 అలాగే తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:40 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. ఇక 8:45 హిందీలో వార్తలు, 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఇక రాత్రి 10:00 నాటిక వింటారు, విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 11:10 ICC విమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయోమిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు, డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు స్పందన కోసం E0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమావేశంలో 4 రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం NCC క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని

0: సూచించారు. ఆర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్ ఆర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ US డాలర్లకు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిర్ కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ధి చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నబీన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాల్తో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction, in coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: Akasavani, Vartala Vintunaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటింగ్ అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలార్డో డి లా ఎస్ప్రిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్ప్రిల్లాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96

0: శాతం ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్ప్రిల్లా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పుత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీస్ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వసారి ప్రపంచ కప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు. నేటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట వింటారు. ఈ నేటి మాట శీర్షికన ఈరోజు మైకల్ జాక్సన్ వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని తన వేళ్లపై ఆలించిన ఒకే ఒకరు కింగ్ ఆఫ్ పాప్, అదే మైకల్ జాక్సన్ గారి వర్ధంతి సందర్భంగా కొన్ని జీవిత విశేషాలు. 1958 ఆగస్టు 29న అమెరికాలో గ్యారీ, ఇండియానాలో ఒక సంగీత కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రి జోసెఫ్, తల్లి క్యాథరిన్ ప్రోత్సాహంతో చిన్న వయసులోనే అసాధారణమైన గాయకుడిగా, డాన్సర్గా తన ప్రతిభను చాటుకున్నారు. 1960లో ది జాక్సన్ 5 బ్యాండ్తో మొదలైన ఆయన వృత్తిపరమైన ప్రయాణం ఆ తరువాత ఒంటరిగా ప్రపంచాన్నే తన సంగీతంతో శాసించారు.

0: స్థాయికి చేరింది. 1982లో వచ్చిన థ్రిల్లర్ ఆల్బం ప్రపంచ చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడుపైన ఆల్బంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక స్టేజ్పై ఆయన పరిచయం చేసిన ఐకానిక్ మూన్ వాక్ డ్యాన్స్ స్టెప్ చూసి ప్రపంచం మొత్తం పాపులర్ అయింది. తన జీవితకాలంలో ఏకంగా 13 గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్న ఘనత ఆయనది. మైకల్ జాక్సన్ అంటే కేవలం డ్యాన్స్ మ్యూజిక్ మాత్రమే కాదు, ఆయనది చాలా గొప్ప మనసు కూడా ఉంది. సంగీతాన్ని సమాజంలో సానుకూల మార్పు తెచ్చే ఒక సాధనంగా ఆయన ఉపయోగించారు. అయితే ఆయన 2029 జూన్ 25న కార్డియాక్ అరెస్ట్ కారణంగా హఠాన్మరణం చెందారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాప్ మ్యూజిక్, ఆయన లెగసీ ఎప్పటికీ ఎవర్గ్రీన్. ఈరోజు ఆయన్ను గుర్తు చేసుకుందాం. ఇప్పుడు భారతదేశ 8వ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి గురించి, వారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. భారత రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఒక గొప్ప మహానాయకులు అయిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు. మన దేశ 8వ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు 1931లో జూన్ 25న అలహాబాద్ జిల్లాలో జన్మించారు. 1980లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బందిపోటు దొంగల సమస్యను అదుపు చేయడానికి చేసిన ప్రయత్నాలు, ఆ తరువాత జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయి. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అంటేనే ఒక నిజాయితీకి, రాజీ పడని పోరాటత్వానికి మారుపేరు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే పన్నులు ఎగవేతదారులపై ఆయన ధైర్యంగా దాడులు చేయించారు. ఇక 1989 డిసెంబర్ నుండి దాదాపు 7 కాలం పాటు ఆయా దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నో అంతర్గత దేశీయ సంక్షోభాలను, విదేశీ సరిహద్దు సవాళ్లను ఆయన ఎదుర్కొన్నారు. చివరగా 2028 నవంబర్ 27న న్యూఢిల్లీలో ఆయన కన్నుమూశారు. ఒక ఆదర్శవంతమైన, అవినీతిరహిత రాజకీయాల కోసం శ్రమించిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి ప్రస్థానం దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈరోజు ఆయన్ను మనసారా స్మరించుకుందాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి గజం నిజం పలాయనం మిథ్య నాటిక వింటారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి గజం నిజం పలాయనం మిథ్య నాటిక.
2: నానా, నానోయ్!
3: ఏంట్రా, ఏటైందిరా?
2: ఏనుగులు, ఏనుగులు!
3: ఏటి ఏనుగులా? ఎక్కడ్రా?
2: అదే మన పెద్ద బుగత రామదాస్ గారి చెరుకు తోటలో పడి తొక్కేస్తున్నాయి నాన్న.
3: నీకేం మతి చెడిందా ఏంట్రా? పెద్ద పందులు చూసి జడుచుకుని ఉంటాం.
2: కాదు నాన్న, ఏనుగులే మన గుడి సంతెత్తులో ఉన్నాయి. నాకు భయం వేసి లగెత్తుకొచ్చేసా.
3: సర్లే, ఇంతకీ గొర్రెలెక్కడ్రా? ఆటను వదిలేసి నువ్వు చక్కగా వచ్చేసావా?
2: అయ్యే, ఇంకా మేస్తున్నాయి, నేను ఒక్కడిని వెళ్ళలేను నాన్న. నువ్వు కూడా రా, గొర్రెల్ని తోలుకొద్దారి.
3: నువ్వొట్టి బెదిరుగొడ్డువురా. సరే పద లగత్తు.

0: ఓయ్
1: అయ్యోయ్
0: ఓయ్
1: చూడు ఆ పెద్ద గట్టు వారు చూడు, అయ్యి ఏనుగులేనా?
0: ఆ ఉండ్రోయ్ ఏనుగులేరా?
1: మరి నేను చెప్తే కాదన్నా?
0: అయ్యయ్యో, చెరుకు పొలం అంతా తొక్కేస్తున్నాయిరా.
1: అదే మరి, ఇందాకనే సొరబడిపోయా అక్కడికి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 6 ఏనుగులు.
0: నేను ఇప్పుడే వెళ్ళి రామదాస్ భూగతికి చెప్పాలరా, జనాన్ని తోలుకురావాలి. నువ్వు ఇంటికి పో, గొర్రెల సంగతి నేను చూస్తాలే.
1: సరే నాన్న.
2: రామదాస్ బాబు.

0: ওই রামদাস বাবু, রামদাস বাবু,
1: ఏంట్రా అలా రొప్పుతూ వస్తున్నావు? ఏటేంద్రా ఎర్రనా?
0: అయ్యా, తమరు చెరుకు తోటలో.
1: చెరుకు తోటలో? చెరుకు తోటలో ఏటేంద్రా?
0: చెరుకు తోటలో ఏనుగులు పడి తొక్కేస్తున్నాయి బాబు.
1: తాగొచ్చావా ఏంద్రా? చెరుకు తోటలో ఏనుగులు ఏంటి, తొక్కేయడం ఏంటి?
0: అవును బాబు, సత్య ప్రామాణికంగా చెప్తున్నాను బాబు. రెండు కాదు, మూడు కాదు, ఆరు ఏనుగుల మంద చెరుకు తోట అంతా తొక్కు పడేస్తున్నాయి బాబు.
1: ఒరే, పాతికేళ్ళుగా ఈ ఊళ్ళో ఉంటున్నానరా, ఎప్పుడు ఏనుగులను చూడలేదురా ఈ ఊళ్ళో. చాలా ఆశ్చర్యంగా ఉందే.
0: అవును బాబు, అన్నీ పెద్ద ఏనుగులే బాబు, మందలా వచ్చి పడ్డాయి, చెరుకు తోట అంతా తొక్కేస్తున్నాయి.
1: ఊళ్ళోకి ఏనుగులు రావటం ఏందిరా బాబు? ఒరే, పకీర్గాడిని ఏసోబుని కూడా పిలుచుకురండిరా, రచ్చబండ దగ్గర ఉంటారు. పాలేళ్ళు కనిపిస్తే కర్రలు ఈట్లు కూడా పట్టుకుని రమ్మని చెప్పండి రా, నేను వస్తున్నా, మీరు పరిగెత్తండి.
2: ఏ రిగాడు, పందులు చూసి ఏనుగులు కూడా ఉంటాడు. అరే బాబు, ఇంకా ముందుకు టైం ఉందరా?
0: అరే పందులు కాదే, హే ఏనుగులేరా బాబు.
2: మందు మీద పందులే ఏనుగుల్లా కనబడి ఉంటాయిరా బాబు.
0: అరే మందేయడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ. ఏంట్రా నాగం, నువ్వేంట్రా శంఖం పట్టుకొస్తున్నావేటి? మన జాతరకి వెళ్ళడం లేదు, ఏనుగులు తోడడానికి పోతున్నావు.
2: నా శంఖం పూరిస్తే దెబ్బతో ఏనుగులు వెనకపోవాలరా. అమ్మవారి గుడి దగ్గర నుండి దివిటీళ్ళు తీసుకురండిరా, అవి వెలిగిస్తే ఏనుగులు పారిపోతాయి దెబ్బతో. తొందరగా పదండి.

0: అమ్మయ్యా, వెళ్ళిపోయారా? తోటంతా తొక్కేసిపోయాయి.
1: అయ్యా, ఉండకాడికి రేపు కొట్టిచ్చేద్దారు, బెల్లం ఆడేద్దాం.
0: బెల్లం దిగుబడి బాగా రాదురా. రేపు చెరుకు కొట్టి లారీలకు లోడ్ చేయించి ఫ్యాక్టరీకి తోలేద్దాం.
1: అలాగే అయ్యా.
0: ఒరే ఎర్రనా.
1: అయ్యా,
0: రాత్రి కూలీలు బెత్తాయించు, మర్చిపోకు. నేను సూరయ్య లారీలకు చెప్తానులే.
1: అలాగేనయ్యా.
2: కలెక్టర్ బాబు, మీరే కాపాడాలా?
3: మా పొలాలన్నీ నాశనం అయిపోయాయి బాబు.
2: ప్రతి పొద్దు ఏనుగులు ఇరుచుకుపడిపోతున్నాయి. మా కంటి మీద కునుకులేదు బాబు.
4: నాది 6 ఎకరాల కొబ్బరి తోట, లేత తోట బాబు. ఇంకో ఏడాదిలోపు కాపు వస్తుందని ఆశపడ్డాను. మాయదారి ఏనుగులు అంతా పీకేశాయి.
2: తహసీల్దార్ బాబుతో అప్పుడే 20 రోజులుగా మొరపెట్టుకుంటున్నాం. ఆ బాబు దయతాల్చలేదు. 100 ఎకరాలు నాశనం అయిపోయాయి బాబు. కనికరించు కలెక్టర్ బాబు, ఆ పీడ మాకు వదిలించు.
4: మా పంతులు మాస్టార్ చేత మా కష్టాలు నష్టాలు అన్నీ అర్జీ రాయించుకొచ్చాము. ఈ కాగితం తమరు చదవండి.
5: రైతులారా, మీ కష్టం నాకు అర్థమైంది. మహాలక్ష్మీపురం అవతల గ్రామాల్లో ప్రవేశించిన ఏనుగులు గిరిజన గ్రామాలు వదిలి ఇప్పుడు మైదానాలకు కూడా విస్తరిస్తున్నాయి. మొత్తం 9 ఏనుగులు దారి తప్పి అడవుల నుండి వచ్చినట్లు నాకు రిపోర్ట్ అందింది. నేను అటవీశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాను. 2 రోజుల్లో మా రెవెన్యూ ఆఫీసర్లను మీ ఊర్లకు పంపి పంట నష్టం బేరీజ్ వేయించి వెంటనే మీకు పరిహారం అందించే ఏర్పాటు చేయిస్తాను. కొంచెం ఓపిక పట్టండి
3: బాబు. మరి రేపటి సంగతి?
2: వాటిని ఎలా కాయాలా? అవి మనుషుల మీద పడిపోతున్నాయి.
5: మీరు వాటిని రెచ్చగొట్టకండి. శబ్దాలతో, అరుపులతో, దివిటీల వెలుగులతో తరిమివేయండి. అవి ప్రమాదకర జంతువులు కావు. నేను ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి వాటిని అడవుల్లోకి వెనక్కి తరిమేసే ఏర్పాటు తొందరలోనే చేయిస్తాను.
4: పదండ్రా పోదారి, కలెక్టర్ బాబు హామీ ఇచ్చారు కదా.
2: ఆయన మనలాంటి మడిసే, ఏనుగుల తరపున ఆయనే హామీ ఇస్తాడ్రా.
3: మన పొలం మనమే కాసుకోవాలా?
4: చూద్దారు ఇంకో వారం. ఆ తర్వాత ఏం చేయాలో అదే చేద్దారి.
6: వారం తర్వాత ఏం చేస్తావు రోయ్?
4: మా అపోజిషన్ వాళ్ళ సంగతి నీకు తేలదు. రాస్తారోకోలు బంధులు చేయిస్తే గవర్నమెంట్ దిగి వస్తుంది. ఇంతకుముందు మా ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏనుగులు వచ్చినాయేటి?
2: వల్లకోరా, ప్రభుత్వం

0: సంగతి ప్రజాస్వామ్యం సంగతి ఆటకేం వేరుక? తిండి దొరక్క, నీళ్ళు దొరక్క, అడవి నొగ్గేసి పొలాల మీద పడుతున్నాయి అవి. వల్లభాని రాజకీయం చేయకురోయ్.
1: పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలి. పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలి.
2: ఏనుగులు చంపేసిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షలు వెంటనే చెల్లించాలి. ఏనుగులు చంపేసిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షలు వెంటనే చెల్లించాలి.
1: అరేయ్, ఆ లారీని వెనక్కి తోసియండిరా
2: బాబు. కోఆపరేట్ చేయండి, మేము రాస్తా రోకా చేస్తున్నాం. స్కూటర్లు పక్కకి తీసేయండి బాబు, పక్కకి తీసేయండి.
0: మా సమస్య తీరే వరకు రోడ్డు మీద బలం నడవనివ్వం. పోలీసులు జులుం నశించాలి. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం.
3: ఇలా రాస్తా రోకోలు చేసి ట్రాఫిక్ ఆపేయడం చట్టవిరుద్ధం. మీరు ప్రశాంతంగా ప్రదర్శన చేసుకోండి, కానీ బస్సుల్ని లారీల్ని అడ్డగిస్తే మాత్రం మా పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టాల్సి వస్తుంది.
1: మీ డ్యూటీ మీరు చేయండి, మా పని మేము చేసుకుంటాం.
3: వీళ్ళని వ్యానెక్కిచ్చండిరా.
1: మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ప్రజలారా, నిశ్శబ్దంగా ఉండండి. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన మాట్లాడతారు.
2: ఏం మాట్లాడతారయ్యా? 3 నెలలుగా మాట్లాడుతూనే ఉన్నారు, పని మాత్రం జరగడం లేదు.
0: అవును, మా కష్టాలు ఎవరు పట్టించుకోవడం లేదు.
4: సోదరులారా, దయచేసి నా మాట వినండి. ఏనుగుల దాడి నుండి మీకు త్వరలోనే రక్షణ కల్పిస్తాం. పక్క రాష్ట్రం ఏనుగులకు మన జిల్లా సెరకు కొబ్బరి ఋషి చాలా నచ్చింది. మన రాష్ట్రంతో వాటికి సంబంధం లేకపోయినా మన రైతులు మాత్రం నష్టపోతున్నారు. ఏనుగులు రాకుండా అవతలి రాష్ట్ర సరిహద్దుల్లో చెరుకు తోటలను పెంచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మన సీఎం గారిని పక్క రాష్ట్ర సీఎం గారితో మాట్లాడమంటాను. మీరు రాస్తా రోకో విరమించండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, నా మాట వినండి. 10 రోజుల్లో ఈ ఏనుగుల బెడద నుండి మిమ్మల్ని తప్పించే ఏర్పాటు నేను చేస్తానని మీకు మనవి చేసుకుంటున్నాను.
1: ఎమ్మెల్యే బాబు ఇంతలా చెప్తున్నారు కదా, అయితే చూద్దారి. ఎమ్మెల్యే బాబుకి
5: జై.
1: ఎమ్మెల్యే బాబు
5: వర్దిల్లాలా.
1: ఎమ్మెల్యే బాబు
5: వర్దిల్లాలా.
6: అధ్యక్ష, ఏనుగుల దాడితో గత 6 నెలల నుండి కొన్ని జిల్లాలు అతలాకుతలం అయిపోతున్నాయి. రైతులకు కంటి మీద కొనుక్కోలేదు. గ్రామస్తులు గ్రామాలు వదిలి వెళ్ళిపోతున్నారు. అప్పుడే 2 రైతులు ఏనుగులు బాధపడి మరణించారు. 100,000 ఎకరాల పొలాల్లో పంటల నాశనం అయిపోయాయి. రైతులు నష్టపరిహారం అందక కుమిలిపోతున్నారు. ప్రభుత్వానికి చీమ కొట్టినట్టూ లేదు. అటవీశాఖ మంత్రి వెంటనే రాజీనామా చెయ్యాలని ప్రతిపక్ష నేతగా నేను కోరుతున్నాను.
7: అటవీశాఖ మంత్రి
8: రాజీనామా చేయాలి.
7: అటవీశాఖ మంత్రి
8: రాజీనామా చేయాలి.
9: అధ్యక్ష, అటవీశాఖ మంత్రిగా నన్ను సమాధానం చెప్పనివ్వండి. అధ్యక్ష
6: చెప్పండి.
7: అటవీశాఖ మంత్రి
8: రాజీనామా చేయాలి.
7: అటవీశాఖ మంత్రి
8: రాజీనామా చేయాలి.
6: ప్లీజ్ మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి.
9: అధ్యక్ష, అవి నా పరిధి అడవిలో నుంచి రాలేదు, పక్క రాష్ట్ర అడవుల నుంచి వచ్చాయి. కాబట్టి నేను రాజీనామా చేయక్కర్లేదని మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణలు నేను ఖండిస్తున్నాను. ఇంతవరకు ఏనుగులను వెనక్కి అడవులలోకి పంపించడానికి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. శిక్షణ పొందిన ఏనుగులను తెప్పించి 4 సార్లు వెనక్కి తరిమేశాం. అయినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అవి. మరణించిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇచ్చాం. ఏనుగుల దాడిలో గాయపడ్డ వారి వివరాలు సేకరించి వారికి కూడా త్వరలోని పరిహారం చెల్లిస్తాం. పల్లెటూర్లలో రైతు సంఘాలను ఏర్పాటు చేశాం. వాళ్ళకి దివిటీలు, పొగబాంబులు, టపాసులు సమకూరుస్తున్నాం. వీటి కోసం వాళ్ళకి 6 లక్షల రూపాయలు అప్పుడే పంపిణీ చేశాం.
6: అధ్యక్ష, అవి రైతు సంఘాలు కావు, పాలక ప్రభుత్వం వారి కార్యకర్తల సంఘాలు. డబ్బంతా వాళ్ళకి అందింది అధ్యక్ష.
7: అటవీశాఖ మంత్రి
8: రాజీనామా చేయాలి.
7: అటవీశాఖ మంత్రి
8: రాజీనామా చేయాలి.
6: అధ్యక్ష, మేము లోగడ 5 ఏళ్ళు పాలించాము. అప్పుడు ఒక్కసారైనా ఇలా ఏనుగులు వచ్చి నాశనం చేయడం జరిగిందా? మంత్రి గారిని చెప్పమనండి.
9: అధ్యక్ష, అప్పుడు పంటలు పండితే కదా నాశనం చేయడానికి. వాళ్ళు పాలించినంతకాలం కరువే రాజ్యం ఏలింది. ఇక ఏనుగులు ఎందుకు వస్తాయి? వాళ్ళ హయాంలో దోమలు వచ్చి బోదకాలు, డెంగ్యూ, గున్యాలు ఇచ్చి వెళ్ళాయి.
6: అధ్యక్ష, మంత్రి గారు సభను తప్పదో పట్టిస్తున్నారు. మంత్రి గారి రాజీనామాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము.
8: అవును, రాజీనామా చేయాలి. అవును, రాజీనామా చేయాలి. అవును, రాజీనామా చేయాలి.
6: ప్లీజ్

0: వెల్లోకి దూసుకురావద్దు. మీ సీట్ల వద్దకు వెళ్ళి కూర్చోండి. మంత్రి గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్.
1: అటవీశాఖ మంత్రి
2: రాజీనామా చేయాలి.
1: అటవీశాఖ మంత్రి
2: రాజీనామా చేయాలి.
0: సభ అరగంట వాయిదా వేస్తున్నాను.
3: నమస్కారం అండి.
4: నమస్కారం అమ్మా.
3: సర్పంచ్ రామారావు గారంటే మీరేనా?
4: అవునమ్మా, నేనే. మీరు?
3: నేను విశాఖపట్నం నుంచి వస్తున్నానండి. ఓ తెలుగు దినపత్రికకు విలేకరిగా పనిచేస్తున్నాను. నా పేరు సీత అండి.
4: ఇప్పుడే మా ఊరి గొడవ మీదాకా వచ్చేసిందన్నమాట. నిన్న జరిగిన దొమ్మీ గురించిన వివరాల కోసమేనా? అదేదో చిన్న గొడవమ్మా. దాన్ని మీరు పేపర్కి ఎక్కించటమేమిటి? ఇరుపక్షాలకి నేను సర్ది చెప్పాను కదా, వాళ్ళు రాజీపడ్డారు కూడా. మళ్ళీ మీరు దాన్ని కదిలించటం ధర్మం కాదమ్మా.
3: అబ్బే, నేను ఆ విషయం గురించి రాలేదండి.
4: మరి
3: నిజానికి నాకు ఆ సంగతి ఏమిటో తెలియదు కూడాను.
4: బ్రతికించారు. సరే, సంగతి ఏమిటో చెప్పండి.
3: గడిచిన 5-6 నెలల్లో 3 సార్లు ఏనుగులు వచ్చి మీ ఊరి పొలాల మీద పడ్డాయి. పంటల్ని కూడా నాశనం చేశాయి కదా.
4: అవునవును, ఒక రైతు కూడా ఆ దాడిలో గాయపడి చనిపోయాడు. నేను గవర్నమెంట్తో మాట్లాడి ఆ కుటుంబానికి 5 లక్షల పరిహారం కూడా ఇప్పించాను.
3: అవునండి, మాకు ఆ విషయం తెలిసింది. సత్వర సహాయం కోసం మీరు మంత్రిగారి దాకా వెళ్ళి వెంటనే ఆ పరిహారం అందేలా చేశారని తెలుసు. ఆ మేరకు మేము పేపర్లో న్యూస్ కూడా రాసాం.
4: అవునవును, చూశాను చూశాను. ధన్యవాదాలమ్మా.
3: ఆ ఏనుగుల దాడి గురించి ఒక వార్తా కథనం రాద్దామని వివరాల కోసం వచ్చానండి. మీరు నాకు ఆ విషయంలో కొంత సాయం చెయ్యాలి.
4: ఏనుగుల దాడి గురించి అయితే నేను ఆ విషయంలో మీకు పెద్దగా సాయపడలేను. కానీ మీరు ఓపిక పట్టి ఈ గ్రామం చివరి పొలాల దాకా నడిచి రాగలనంటే అక్కడ ఒక గిరిజన నాయకుడు ఉన్నాడు, అతన్ని పరిచయం చేస్తాను. అతను మీకు ఆ వివరాలన్నీ ఇవ్వగలుగుతాడు.
3: తప్పకుండా వస్తానండి, దయచేసి నాకు ఆ సాయం చేయండి.
4: సరే. అతని పేరు గుంపా పెద్ద. వయస్సు 85కు పైగే ఉంటాయి. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లోనే అతడు గిరిజనంలో బీఏ పాస్ అయిన వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ గ్రామ శివార్లలోనే స్థిరపడిపోయాడు. అతడికి అడవుల మీద, ఆ జంతువుల మీద మంచి అవగాహన ఉంది.
3: ఓ, అలా అయితే నాకు కావలసిన వివరాలన్నీ ఆయన అందించగలరు అనిపిస్తోంది. కాకపోతే మీకు శ్రమిస్తున్నానేమో.
4: పర్వాలేదమ్మా, విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా ఈ పని మీద మీరు మా ఊరొచ్చారు. నేను ఆ మాత్రం సాయం చేయలేనా? పదండి, వెళ్దాం.
3: చాలా ధన్యవాదాలండి మీకు.
4: పర్వాలేదమ్మా. దండాలు పెద్ద.
3: దండాలు పెద్దగారు.
5: రండి రండమ్మా. దండాలు సర్పంచ్ బాబు. ఇలా వచ్చారేటి?
4: ఈమె పేరు సీత. విశాఖపట్నంలో పత్రిక ఆఫీసులో పనిచేస్తున్నారట. ఆ మధ్యంతా మన ఊరు మీద ఏనుగులు పడి పంటలు నాశనం చేశాయి కదా, దాని గురించి వార్త రాయటానికని ఆ వివరాలు అవి ఇవి తెలుసుకోవడం కోసం వచ్చారట.
5: ఓహో,
4: ఆ వివరాలైతే నాకంటే మీరే బాగా చెప్పగలరని మీ దగ్గరకు తీసుకొచ్చాను పెద్ద. సీతగారు, మా పెద్దగారికి ఈ గ్రామాల్లో మంచి పేరుంది. ఈయన్ని దేవుళ్ళా చూసుకుంటారు. ఈయన రోజూ పట్నం నుంచి తెలుగు ఇంగ్లీష్ పేపర్లు అన్నీ రప్పించుకొని చదువుతారు కూడా. ఈ చుట్టుపక్కల అడవుల మీద, అడవి జంతువుల మీద కూడా ఈయనకు మంచి నాలెడ్జ్ ఉంది.
5: ఈ పల్లెటూరు కుర్రాళ్ళకి ఇంకా మా పెద్దవాళ్ళ మీద గౌరవం తగ్గలేదమ్మా, అందుకే ఆయన అలా చెప్తున్నాడు. సరే, అలా స్టూలు బల్ల మీద కూర్చోండి. అమ్మా, కొద్దిగా మజ్జిగ దాహం పుచ్చుకుంటారా?
3: అబ్బే, ఏం వద్దండి. నేను వివరాల కోసం కొద్దిగా మీ సమయం తీసుకుంటాను. పర్వాలేదు కదండి?
5: ఏమీ పర్వాలేదు, నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను. ఎంతసేపైనా పర్వాలేదు, మొహమాట పడకుండా అడగండి.
3: పెద్దగారు, నేను తెలుగు పత్రికా విలేకరిని. గత 6-7 నెలలుగా ఏనుగులు అడవుల నుండి వచ్చేసి ఇక్కడ పొలాల మీద పడి నానా గొడవ చేశాయి, పంటలను నాశనం చేశాయి, కొంతమంది రైతులని గాయపరిచాయి కూడా. అసలు అవి మన మీదకు ఎందుకండి ఇలా దాడి చేస్తున్నాయి?
5: ఏటమ్మా చెప్పావు, అయ్యి మన మీద దాడి చేస్తాయి.

0: అదేంటండి దాడి చేస్తున్నాయి కదా.
1: ఏం దాడి చేశాయట?
0: అదేమిటండి? ఏనుగుల గుంపు 6 నెలల క్రితం పక్క రాష్ట్రంలోని అడవుల నుండి నదిని దాటి మన జిల్లా చేరి మన దగ్గరికి వచ్చాయి. పంటలను తొక్కేశాయి. వాటి దాడిలో ఓ రైతు గాయపడి చనిపోయాడు. అదంతా మీకు తెలిసే ఉంటుంది. శిక్షణ పొందిన ఏనుగుల్ని రప్పించి వాటి సాయంతో ఆ ఏనుగుల మందను వెనక్కు తరిమే ప్రయత్నంలో ఒక ఏనుగు గాయపడి చనిపోయింది కూడాను. మళ్ళీ ఎప్పుడు వచ్చి మీద పడతాయో అని సుమారు 15 గ్రామాల ప్రజలు వాటి ఉనికికే భయపడిపోతున్నారు. ఇదంతా ఏమిటి మరి? అవి మన మీద దాడి చేయడం కాదా?
1: అమ్మా అమ్మా అమ్మా, మీరు పత్రికల వాళ్ళు, ఏం రాసినా రెండు వైపులా ఆలోచించి రాయాలి. మీరు ఒకవైపే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏనుగులు మన మీద దాడి చేశాయి అంటున్నారు, అవునా?
0: దాడి చేశాయి కదా మరి.
1: అమ్మా, నేను ఈ గ్రామంలో గత 70 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఏనుగులు ఊర్లోకి, ఈ చుట్టుపక్కల పొలాల్లోకి రావడం నేనెప్పుడూ చూడలేదు. మన రామారావు సర్పంచ్ బాబు కూడా ఇక్కడ పుట్టి పెరిగినోడే, గత 30 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నవాడే. ఏ రామారావు?
2: అవును పెద్ద, గతంలో ఎప్పుడూ లేదు. ఈ బెడదంతా ఈ మధ్యనే.
1: అవును, ఈ మధ్యనే. ఇంతకాలం రాని ఏనుగులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎందుకని?
0: అది తెలుసుకుందామనే కదా మీ దగ్గరకు వచ్చింది.
1: అమ్మా, ఓ 10 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోకి ఏనుగులు వచ్చి ఓడలో పడ్డ సంగతి మీకు తెలుసా?
0: తెలీదండి.
1: చెప్తాను. కొల్హాపురం జిల్లా కాళీవాడి చాందిగఢ్ మీదకి గుంపులు గుంపులుగా ఏనుగులు వచ్చి పడ్డాయి. ఎక్కడి నుంచి? కర్ణాటకలోని పశ్చిమ కనుమల అడవుల్లోంచి. ఆ తర్వాత రాధానగరి, చాందిగఢ్, గఢ్ గ్లాస్ మొదలైన ఊళ్ళకు కూడా వెళ్ళాయి. ఎందుకని? భూమి మీద జనం పెరిగిపోతూ ఉంటే తిండి గింజల కోసం వ్యవసాయానికి మనుషులు అడవుల మీద పడిపోతున్నారు. అడవుల అంచుల్లోకి వెళ్ళి భూమి దున్నడం మొదలెట్టారు. దీనికి తోడు అడవి అంచుల్లో బోర్లు తవేశారు. అడవుల్లోనే కొండ ఊటల నీళ్లన్నీ బోర్ల ద్వారా నేలలోంచి లాగేసి వ్యవసాయానికి మళ్లించారు.
0: మరి బోర్లు తవ్వకుండా, నీటి సదుపాయం లేకుండా వ్యవసాయం చేయడం ఎలా అవుతుందండి?
1: బాగుందమ్మా, నీటి సదుపాయం లేకుండా వ్యవసాయం చేయలేం, కరెక్టే. కానీ అందుకోసం అడవుల మీద పడిపోతే ఎలాగా? ఇక్కడ మైదానాల్లో మనం ఎలా బతుకుతున్నామో అడవిలో జంతువులు పక్షులు కూడా అలాగే బతకాలి కదా. నీ వ్యవసాయానికి నీరు కావాలి. మరి అడవి జంతువులు తాగడానికి నీళ్ళు అక్కర్లేదా? అడవి అంచులకు వెళ్ళి బోర్ల ద్వారా నీళ్లు లాగేస్తూ ఉంటే ఎలాగా? అడవిలో ఉండే కొండగడ్డలు, చెరువులు అన్నీ ఒట్టిపోయాయి. వాటికి తాగడానికి నీళ్లు కరువైతే అవేం చేస్తాయి? నీళ్లు వెతుక్కుంటూ ఏనుగులు, జింకలు లాంటివన్నీ అడవి వదిలి అంచులకు వచ్చేసాయి. అక్కడే వాటికి నవనవలాడుతూ చెరుకు తోటలు, వేరుశనగ పంట పొలాలు కనిపించాయి. వాటిని తినటం మరిగాయి.
0: మరి పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మరింత భూమిని సాగులోకి తీసుకొచ్చి వ్యవసాయం చేయకపోతే ఎలా? మనకి తిండి గింజలు ఎలా దొరుకుతాయి?
2: అవును కదా పెద్ద, అది నిజమే కదా. మనకు స్వాతంత్రం వచ్చేనాటికి మనకి 33 కోట్ల జనాభా ఉండేది. ఇవాళ్ళకి సుమారు 140 కోట్లైంది కదా. ఆ మేరకు దేశంలో వ్యవసాయాభివృద్ధి జరగాలి కదా. మరింత భూమిని సాగులోకి తీసుకొచ్చి తిండి గింజల దిగుబడి పెంచాల్సిన అవసరం కూడా ఉంది కదా. మరి దానికి మీరేం చెప్తారు?
1: మనకి ఇంకా నీరందక సాగులోనికి రాని బంజరు భూములు 100,000 ఎకరాలు ఉన్నాయి, అవునా కదా?
2: అవును.
1: నదులకు డ్యాములు కట్టి, కాలువలు తవ్వి, వాటి వంక నీరు పారించి వాటిని వ్యవసాయానికి అనువుగా మార్చుకోవాలి. అంతేగాని కంటికి పచ్చగా కనిపిస్తున్న అడవుల మీద పడి వాటిని నాశనం చేసుకుంటూ పోతే మనిషి మనుగడే కష్టమైపోతుంది. మనం మన గురించి ఆలోచిస్తున్నాం, ఆ మూగజీవుల సంగతి కూడా ఆలోచించాలి కదా. అడవి అంచుల్లోకి మనం వెళ్ళి జనాభా పెంచుకుంటూ వెళ్ళిపోతే మనతో పాటు పశు సంపద కూడా పెరుగుతుంది కదా.
2: అవును.
1: వాటికి గడ్డి కోసం అడవుల్లోకే పంపిస్తున్నాం.
2: అవును.
1: అవి గడ్డితో పాటు ఆకులు అలవలు మేయటంతో అడవి జంతువుల ఆహారం మన పశువులకు బదిలీ అయిపోతుంది.
2: నిజమే.
1: ఏనుగుల గురించి మరో ముఖ్య విషయం మనం తెలుసుకోవాలి.
2: ఏంటంటావు?
1: ఏనుగులు ఎప్పుడూ అడవి మధ్యలో ఉండవు. అడవి అంచుల భాగంలో ఒక వలయంలో అవి తిరుగుతూ ఉంటాయి.

0: అంటే మన నగరానికి రింగ్ రోడ్లు ఉన్నాయి చూడండి,
1: అవునండి.
0: అలా అన్నమాట. అడవి చుట్టూ ప్రాంతంలో ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటు చేసుకుంటాయి అవి. ఆ కారిడార్లోనికి పశువులు, వాటిని తోలడానికి మనుషులు చొరబడిపోతున్నారు. ఏనుగులకు తిండి నీరు కరువై జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. గత కొంతకాలంగా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో జరిగింది ఇదే.
2: ఓహో,
0: ఇప్పుడు మన సరిహద్దుల్లో కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు చెప్పండి, ఏనుగులు మన మీద దాడి చేస్తున్నాయా లేక మనం వాటి మీద దాడి చేస్తున్నామా?
1: అది సరే. మరి మనందరం పశువుల మీద, వాటి పాల మీద ఎంతో ఆధారపడి బతుకుతున్నాం. మరి ఆ పశువుల సంరక్షణకు తగిన ఆహారం, వాటికి చూపెట్టవలసిన బాధ్యత మన మీదే ఉంది కదా. అందుకనే పశువుల కాపరులు వాటిని అడవుల వైపుకు తీసుకెళ్తున్నారు కదా. ఏమంటారు?
0: అవునమ్మా, కేవలం పశువుల్ని అడవుల్లోకి తోలటం ఒకటే కాదమ్మా. అడవుల్లోకి వెళ్ళి కలప కోసం చెట్లు నరికేస్తున్నావా? ఆ పని ఏమైనా సద్దు లేకుండా చేసుకుంటున్నావా? లేదు, గొడ్డలితో దాహం తీరక బుల్డోజర్లు పట్టుకెళ్ళి మరీ శబ్దాలతో వృక్షాలని పెకలిస్తున్నాం. తరువాత లారీలు, ట్రాలర్లు పగలనక రాత్రనక చెవులు హోరెత్తించేలా వృధా చేస్తూ అడవుల్లోంచి ఆ కలపను మోసుకొచ్చి నగరాలకు సరఫరా చేస్తున్నాయి. ఏట్ రామారావు చెప్తుంది, వింటున్నావా?
2: వింటున్నా పెద్ద.
0: ఇంకా బాక్సైట్ దొరుకుతుందనో, ఇనుపరాయి దొరుకుతుందనో కొండల్ని డైనమైట్ పెట్టి పేల్చేస్తున్నాం. రంగురాళ్ల కోసం రాత్రనక పగలనక జనరేటర్లు పెట్టుకొని మరి గుట్టలు తవ్వేసి జల్లెడ పట్టేసి రాళ్ళు ఏరుకుంటున్నాం.
2: నిజమే.
0: అడవి గుండా కరెంటు ట్రాన్స్మిషన్ టవర్లు వేయడానికి కొండలను గుట్టలను ఆక్రమించేస్తున్నావా?
2: అవును.
0: ఇంకోవైపు కరక్కాయలకి మరో కాయలకి కొండలకి నిప్పెట్టేస్తున్నాం. కార్చిచ్చు రాత్రనక పగలనక అడవి అంటుకొని మండిపోతుంటే ఆ మంటలకు జడిసి వచ్చేసిన ఏనుగులు మనం చూపించే దివిటీలకి సెర్చ్ లైట్లకి బెదిరి వెనక్కిపోతాయా బాబు? చెప్పండి.
1: పెద్దగారు ఇన్ని చెప్తున్నారు కానీ మరి మనకి కలప కావాలి, కరెంటు కావాలి, ఖనిజాలు కావాలి, కరక్కాయలు కావాలి, ఇవన్నీ ఎలా వస్తాయండి?
2: వీటన్నిటి కోసం మనమందరం అడవుల మీద ఆధారపడ్డాం కదా, కాదంటారా?
0: ఎందుకు కాదంటాను? అయితే మరి ఈ అటవీ చట్టాలు ఉన్నాయి కదా, అవెందుకు? అడవులు కాపలా కోసం ఈ ఫారెస్ట్ రేంజర్లు ఎందుకు? అది కూడా మీరే చెప్పండి. ఈ అడవి తల్లి మన మానవాళికి ప్రకృతి ఇచ్చిన ఒక రక్షణ కవచం బాబు.
2: అవును పెద్ద.
0: ఇలా అడవుల్ని రకరకాలుగా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతే కొంతకాలానికి మనిషి మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది. ఏనుగులు ఎందుకు దాడి చేస్తున్నాయంటూ మీరు అడిగారే, ఆ ప్రశ్నకి ఒక్క ముక్కలో జవాబు చెప్తాను.
2: ఏంటది?
0: మడిసి, వాడి దురాశ.
1: అంటే మనిషి దురాశే కేవలం కారణమంటారా?
0: ముమ్మాటికి అంతేనమ్మా. ఈ చెట్లకు, చేమలకి, పుట్టలకి, గుట్టలకి, నేలకి, నింగికి, జంతువులకి, పక్షులకి, పువ్వులకి, పండ్లకి, మొత్తం ఈ భూదేవి అంతటికీ ఒక్కడే ఒక్క దుర్మార్గ శత్రువు. ఎవరంటే మనిషి. భూదేవుని చుట్టబెట్టి సముద్రంలోకి విసిరేసిన హిరణ్యాక్షుడి కంటే దుర్మార్గుడి మనిషి. మనిషికి దురాశ లావైపోతుంది. ఈ అడవులన్నీ నావే, ఈ సంపదంతా నాదే, ఈ నదులన్నీ నావే, దానిలోని నీళ్ళన్నీ నావే అనే దురాశ. మన బిడ్డలకి, వాళ్ల బిడ్డలకి, ఇంకా వాళ్ల వాళ్ల మనవలకి ఏవి మిగల్చకుండా అంతా తానే కడుపు నిండా కూరేసుకోవాలన్న దురాశ. ఈ దాహం తగ్గకపోతే, ఈ మనిషి తీరు మారకపోతే ఇలా ఏనుగులు వచ్చిపోతూనే ఉంటాయమ్మా. ఏనుగులు ఎందుకు వస్తున్నాయి, వాటిని వెనక్కి ఎలా పంపించాలి అని మనం గింజుకుంటున్నాం, కానీ అవి ఎందుకు వస్తున్నాయి, అసలు కారణం ఏమిటి, ముందు ముందు వాటిని రాకుండా ఆపాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచన చేయడం లేదెవ్వరు. దీనికంతా ఒకే ఒక్క మార్గం, వాటి జోలికి మనం వెళ్లకుండా ఉంటే అవి మన జోలికి రావు, కాదంటారా?
2: నిజమే. అవును పెద్ద. ఊర్లో ఉంటావు, ఇన్ని విషయాలు అట తెలిసినాయి పెద్ద నీకు. భలే చెప్పావు పెద్ద నువ్వు.
1: ఇందాక సమస్యని రెండో వైపు కూడా చూడాలి అన్నారు కదా పెద్దగారు, అది ఇదే అన్నమాట. అయితే ఈరోజు నుంచి మేము కూడా సమస్యని ఈ కోణం నుంచి చూడడం నేర్చుకుంటాం. అలాగే ఇదే విషయాన్ని మా పత్రిక ద్వారా ప్రజల వద్దకి చేరుస్తాం.

0: మీరింతవరకు గజం నిజం పలాయనం మిథ్య నాటిక విన్నారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలాకుమారి. ఇందులోని పాత్రలు పాత్రధారులు పెద్ద శ్రీ పివి రామ్గోపాల్, విలేకరి సీత కుమారి ఎన్ మణి, సర్పంచ్ రామారావు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, ప్రతిపక్ష నేత శ్రీమతి కె ఇందిర, అటవీశాఖ మంత్రి శ్రీ బి రాజు, స్పీకర్ శ్రీమతి డి శ్రీదేవి, ఎర్రన్న శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, ఎర్రన్న కొడుకు శ్రీమతి బిఎన్ పద్మిని, రామ్దాసు బుగత శ్రీ హుండీ ముఖ్య ప్రాణ్రావు, నాగం శ్రీ జిఆర్ఆర్ఎస్వి ప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్రీ కె శివరాం ప్రసాద్, డిఎస్పి శ్రీ వింజమూరి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే శ్రీ ఎన్ ముకుందరావు, ఇంకా ఇందులో శ్రీ ఎన్ శ్రీనివాసరావు, శ్రీ సిహెచ్ వెంకటరమేష్, శ్రీ కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
1: అలా కాదు, తద్ధిక తొద్దింద తిందద్ది తగదికి తరికి తత్వం తాక తొద్దింద తింద తద్ధిక తొద్దింద తింద తద్ధణ తద్ధను తగదికి తగద్దికి చను తరికి తత్వం తత్తై తేహి తత్త తేహి తెహిదత్తాం తత్తై తేహి తత్త తేహి తెహిదత్తాం. ఆహా ఇటు చూడు, తద్దిగిరిదై భిత్తిత్తై భిత్తై ధత్త పితాహం ధత్త నుతకిన తన్ని సంగ దిగుతం

మీరు విన్న పాట నత్తనశాల చిత్రం నుండి, గానం ఘంటసాల ఎస్ జానకి. ఇప్పుడు జైబేరి చిత్రం నుండి ఘంటసాల పిబి శ్రీనివాస్ రఘునాథ పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటన వింటారు.
1: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: Air India Delhi Amritsar flight strays into Pakistan airspace. DGCA initiates action as crew ATC failed to report incident, headlines the Tribune. The Statesman headlines, India-US edge towards trade truce as Jameson Greer concludes Delhi visit. RBI breather for Tata Sons, but asset size hurdle stares, reports the Financial Express. Adding, the new frameworks drops the access to public funds criterion that had been one of the factors pushing Tata Sons into the upper layer classification. The Hindu in its editorial, Razor's Edge, informs that high heat and low rainfall is threatening agricultural produce. The southwest monsoon deficit nationwide has increased from 35 to 43%, and extreme heat has been reducing farm labor productivity. The ideal sustainable strategies are to switch from rain-centric to water-centric organizations, reduce dependence on water-intensive crops, and improve resilience. And finally, a large asteroid called 1997 NC1 will be visible to stargazers using a small telescope or large binoculars on 27th June, the European Space Agency announced. The asteroid will be speeding along at nearly 9 kilometers a second, posing no threat to Earth as any chance of an impact has been ruled out, writes the Asian Age. And with that, it's back to you, Shagun.
1: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi reviews infrastructure projects worth around 30,000 crore rupees at Pragati meeting, pushes for AI-driven TB elimination and stronger cyber fraud response. Samvidhan Hatya Divas being observed to pay homage to those who suffered during emergency. India-China border trade via Lippu Lake Pass in Uttarakhand to resume after 6 years, 26 trade passes issued. US federal judge bars Trump administration from implementing proof of citizenship requirement to vote. Powerful 7.5 magnitude earthquake hits Venezuela, causing collapse of multiple buildings. And in cricket, India to take on Bangladesh in Group A match of ICC Women's T20 World Cup in Manchester this evening. And with that, we end the morning news. Have a nice day.
2: Akashwani. తిరుపతి జిల్లా సమాచారాలకి వింటారు రచన శ్రీ ఎన్ జగదీష్.
3: రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న చేయూత మరువలేనిదని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్రానికి కేంద్రం ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న చేయూత మరువలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని అన్నారు. ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టామని అన్నారు. ఎన్డీఏ ప్రజాప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నామని అన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. నేటితో 4405 రోజులు మోదీ పాలన పూర్తయిందని, విజయవంతంగా 12 సంవత్సరాల పాటు దేశాన్ని వికసిత భారత్ వైపు నరేంద్ర మోదీ నడిపించారని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ సంక్షేమ సుపరిపాలనతో దేశంలోనే రికార్డు సృష్టించారని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం పుస్తకాలను తిరుపతిలో ఆవిష్కరించిన అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ లేకుండా దేశంలో సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదు అన్న ప్రచారాన్ని మోడీ అధిగమించారని అన్నారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని తెలిపారు. అత్యంత వేగంగా మన దేశం అభివృద్ది చెందుతోందని అన్నారు. కేంద్రం నుంచి నాణ్యమైన సన్నబియ్యం సేకరించి ఏపీ ప్రజలకు అందిస్తున్న చంద్రబాబు సర్కార్ను అభినందిస్తున్నానని, ఏపీలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన ఏపీలోనూ సమర్థ

0: వంతంగా అమలు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, ఏపీలో ఎస్సీ ఎస్టీల్లో సుమారు 6 లక్షల మందికి పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 10 లక్షల మంది బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని వర్ష ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన కలెక్టర్ కొనుగోలు ప్రక్రియలు, ధరల అమలు, రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతేడాది అధిక దిగుబడి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులకు మద్దతు కల్పించిందని అన్నారు. విద్యను వ్యక్తిగత అభివృద్ది కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన 63, 64, 65, 66, 67, 68 స్నాతకోత్సవంలో గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరయ్యారు. మొత్తం 6 స్నాతకోత్సవాలను ఒకేసారి ఎస్వియు నిర్వహించింది. అలాగే 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, మొత్తం 12,141 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గ్రాడ్యుయేషన్ పూర్తయింది అంటే ఇంతటితో విద్య పూర్తయినట్లు కాదని, ఇదే యువత కలలను సాకారం చేసుకునేందుకు ఆరంభమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు విమర్శలకు తావివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర బీసీ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఆప్కో లేపాక్షి షోరూముల్లో అమ్మకాలు పెంచాలని, చేనేతలకు హస్తకళాకారులకు రోజు ఉపాధి కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లో బీసీ సంక్షేమ, ఆప్కో, లేపాక్షి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎన్ జగదీష్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం కార్యక్రమం వింటారు. డాక్టర్ మండపాక శారదాగారి గాత్రం, శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. కార్యక్రమంలో ముందుగా నీకేల దయరాదు, సరసాంగి రాగం, రామస్వామి శివనకృతి, ఖండచాపు తాళం.

0: మీరు ఇంతవరకు డాక్టర్ మండపాక శారదా గారి గాత్రంలో కర్ణాటక సంగీతం విన్నారు. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటన వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. ఈ కార్యక్రమంలో శ్రోతలు వారు కోరుకున్న పాటలను వినవచ్చు. అందుకోసం శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0891 2727 2444. మరొక నంబర్ 0891 2727 2888. మరి ఈ పాటల పల్లకి కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం.

0: हेलो
1: हेलो अच्छा
0: हेलो
1: हाँ अच्छा बबली
0: చెప్పండి బబ్లీ గారు, మీకు ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: బొబ్బిలి రాజు అంటే కన్యాకుమారి
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది.
1: ఓకే ఓకే

0: హలో
1: హలో,
0: హలో, చెప్పండి. మీ పేరు?
1: నా పేరు రాజండి.
0: ఎక్కడి నుంచి
1: కాకినాడ నుంచి,
0: మాట్లాడుతున్నారు?
1: కాకినాడ జిల్లా పరిషత్ అండి.
0: మీరు ఇప్పుడు ఏ సినిమా నుంచి పాట కావాలనుకుంటున్నారు?
1: మోగ మనసులేండి.
0: తప్పకుండా. ఏ పాట అండి?
1: నా పాట నీ నోట పలకలన్న పాట.
0: తప్పకుండా, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో.
2: హలో, నమస్కారం అమ్మా.
1: నమస్తే అండి. మీ పేరు?
2: నా పేరు కాకి అప్పారావు, చెంగల్రావుపేట, తుమ్మలపల్లి వారి వీధి.
1: ఏ సినిమా నుంచి పాట కావాలనుకుంటున్నారు?
2: బాలనాగమ్మ, బాలనాగమ్మ చిత్రం నుంచి. ఏ పాట?
1: తప్పకుండా అండి, మీరు కోరిన పాట మీకోసం.
2: అలాగే అమ్మా.

హలో హలో, ఇప్పుడు రారాజా చిత్రం నుంచి ఒక మంచి పాటను విందాం.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: దుర్గర్ నుంచి రాజు.
0: చెప్పండి రాజు గారు, మీకు ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: పూజా పొలం నుంచి నిన్న లేని అందం.
0: తప్పకుండా, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.

हेलो हेलो, పాటల పల్లకి ఈ కార్యక్రమంలో పరమానందయ్య శిష్యుల కథ నుంచి ఒక చక్కటి పాట విందాం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ప్రకాశరావు అండి. సుజాతారాన్ని మాట్లాడుతున్నాను మేడం.
0: ఏ సినిమా నుంచి పాట కావాలనుకుంటున్నారు?
1: ఆరాధక సినిమా నుంచి. బుజ్జి బుజ్జి పాప, ఈ బుల్లి బుల్లి పాప, ఈ పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో,
0: హలో చెప్పండి, మీ పేరు?
1: నా పేరు మణికంఠ అండి. పీతాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: మణికంఠ గారు, చెప్పండి, మీకు ఏ సినిమా నుంచి పాట కావాలనుకుంటున్నారు?
1: పెళ్లి కానుకండి.
0: పెళ్లి కానుకలోని ఏ పాట అండి?
1: వాడద్దే మరి చెప్పేది.
0: తప్పకుండా మీరు కోరిన పాట మీకోసం వస్తుంది.
1: అలాగే.

0: హలో,
1: హృదయపూర్వక శుభోదయం అండి.
0: శుభోదయం అండి. మీ పేరు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలనుకుంటున్నారు?
1: ప్రేమనగర్ చిత్రం నుంచి ఘంటసాల గారు పాడిన పాట, ఆచారాత్రి రచన, కెవి మహాదేవన్ సంగీతంలో మనసు గతి ఇంతే పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట మీకోసం.
1: ధన్యవాదములండి. నమస్తే.
2: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా
1: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
7: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
8: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल

0: बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: हेलो,
4: हेलो, गुड मॉर्निंग मैडम।
3: गुड मॉर्निंग अंडी, मी पेरु
4: నేను డి బాలరాజు ఫ్రమ్ మెగా సిటీ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి.
3: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలనుకుంటున్నారు?
4: ఈరోజు ఊర్వశి శారద గారి పుట్టినరోజు, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ జస్టిక్ చౌదరి.
3: తప్పకుండానండి, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
4: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నేను నారాయణ రావు అండి. సింహాచల్ నుంచి రిక్షా వాడిలో చిక్ చిక్ లైట్ పాట కావాలండి.
0: తప్పకుండా అండి. మీరు కోరిన పాట మీకోసం వస్తుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. తిరిగి 10 గంటల 15 నిమిషాలకు పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది.

0: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం.
1: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పిఎంఈజీపీ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పిఎంఈజీపీ ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ పథకం ప్రత్యేకత ఏమిటంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. పిఎంఈజీపీ పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. పిఎంఈజీపీ కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్ధిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్ధిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను

0: అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ ఛాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా పీఎంఈజీపీ సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్ధిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఈజీపీ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ధి సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నరసాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు, వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డోక్రా చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు పీడీ సార్ మాకు హామీ ఇచ్చారు సార్, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 లాక్స్ ఇప్పిస్తాం మీకు, సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్, మా ఓపెనింగ్ కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి, ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను, ఒక్కొక్క మేకప్ కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్. ఈ రోజుని ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డిఆర్డిఎస్ స్టాఫ్ కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
0: ఇక నరసాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, పీఎంఈజీపీ పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
2: అందరూ లేడీసే చేస్తారండి, 10 మంది అలా ఉంటారు ఇంటికి అండి. తర్వాత అదే గేదెలు, దోళ్ళకి తోళ్ళు అలా ఉపయోగించుకుంటారండి.
0: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదగటానికి పీఎంఈజీపీ పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా

0: గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు.
1: గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్ఎచ్జి ఉమెన్ కానీ ఇండివిజువల్ ఉమెన్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా కానీ సో పిఎంఈజిపి స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళ నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ కానీ పౌల్ట్రీ కానీ ఎంబ్రాయిడరింగ్ మిషన్ కానీ ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఎస్ఎచ్జి ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని పిఎంఈజిపి లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్డిఎం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్ కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ లో యూనిట్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఎస్ఎచ్జి ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎచ్జి ఉమెన్ కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
0: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. పిఎంఈజిపి వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 11 గంటలకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి. ఇక మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు ముత్యాల ముంగిళ్ళు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేదం అవగాహన ఈ అంశంపై బి జయలక్ష్మి గారు అందించే వివరాలు వింటారు. ఇక 2 గంటల 30 నిమిషాలకు జానపద రంజని. ఈ కార్యక్రమంలో శ్రీ గేదెల రామారావు వారి బృందం నిర్వాహంలో రామాయణంలో యుద్ధకాండ చెక్క భజన వింటారు. తరువాత శ్రీ తోట పవన్ కుమార్ వారి బృందం నిర్వాహంలో రామాయణంలో హనుమంతుని విజయం తోలుబొమ్మలాట వింటారు. ఇక సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం. ఇక సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఐసీసీ విమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రసారమవుతుంది. ఇది ముగిసే వరకు నిరంతరాయంగా రేడియోలో ప్రసారమవుతుంది. యాప్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు అదే సమయానికి అంటే 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన నాశాముక్త్ భారత్ అభియాన్ గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఉంటాయి. ఇక 7 గంటల 15 నిమిషాలకు పల్లెసీమలు కార్యక్రమంలో గోదావరి మరియు ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వరి రకములు, వాటి లక్షణాలు, అధిక దిగుబడులకు సూచనలు. ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త బిఎన్విఎస్ఆర్ రవికుమార్ గారు అందించే వివరాలు వింటారు. తరువాత వ్యవసాయ సమాచారంలో శాస్త్రవేత్తలు అందించిన రసాయనిక ఎరువులతో పోషకాల లెక్క

0: ఈ అంశంపై సిహెచ్ కమలారాణి గారు అందించే సూచనలు వింటారు. 8 గంటలకు తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:40 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. 8:45 హిందీలో వార్తలు, 9:00 న్యూస్ at 9, 9:15 స్పాట్ లైట్, ఇక రాత్రి 10:00 నాటిక వింటారు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 11:10 ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కొన్ని ముఖ్య కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లికి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వారు కోరుకున్న పాటలను వినవచ్చు. అందుకోసం శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0891-2727-244, మరొక ఫోన్ నంబర్ 0891-2727-288. ఇప్పుడు ఒక మంచి పాటతో మొదలు పెడదాం.
1: మీకు నచ్చిన రంగు
2: తెలుపు.
1: ఎదుటి మనిషిలో మీకు నచ్చేది
2: చిరునవ్వు.
1: మీకు సంతోషం వస్తే ఏం చేస్తారు?
2: డాన్స్.

0: హలో
1: హలో
0: హలో చెప్పండి, మీ పేరు?
1: నా పేరు ఈశ్వరరావు అండి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గొల్లపాలెం నుంచి.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: శారద మూవీ అండి.
0: తప్పకుండా అండి, మీకోసం పాట వస్తుంది, వినండి.
1: అవును.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు
1: అండ్
0: ఎక్కడి
1: గుడ్
0: నుంచి
1: మార్నింగ్
0: మాట్లా
1: అండ్ గుడ్ మార్నింగ్. నా
0: గుడ్
1: పేరు
0: మార్నింగ్ అండి.
1: కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ బాలబడి స్కూల్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: చెప్పండి కళ్యాణి గారు, ఏ
1: మేడం
0: సినిమా నుంచి
1: గారు,
0: పాట విందాం?
1: ఇవాళ సినీ నటి ఊర్వశి శారదా గారి పుట్టినరోజు మేడం గారు.
0: అవునండి,
1: మేడం గారు,
0: చెప్పండి.
1: ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పగపట్టిన పడుచులో చిరునవ్వు వెలయంత పాట వేయండి మేడం గారు.
0: తప్పకుండా
1: థ్యాంక్
0: అండి,
1: యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: తప్పకుండా. మీరు కోరిన పాట మీకోసం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: దొరగారి నుంచి రాజండి.
0: చెప్పండి రాజు గారు, ఏ సినిమా నుంచి పాట విందాం అనుకుంటున్నారు?
1: నుంచి మాట.
0: తప్పకుండా మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, చెప్పండి. మీ పేరే?
1: నమస్కారం అండి. నా పేరు తాతిరెడ్డి బాగపల్లి, మాట్లాడుతున్నాను.
0: నమస్కారం అండి. ఏ సినిమా నుంచి పాట విందాం అనుకుంటున్నారు?
1: ఇదేలా ఒక సినిమా నుంచి గుడిలోన నా సమయం పాట కావాలండి.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నేను నారాయణ సింహాచలం నుంచి మాట్లాడుతున్నా. జై చిరంజీవిలో హై చానా పాట కావాలండి.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట మీకోసం వేస్తుంది, వినండి.

0: హలో
1: హలో,
0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు మణికంఠ అండి, పెట్టాపురం నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి మణికంఠ గారు, ఏ సినిమా నుంచి పాట విందాం అనుకుంటున్నారు?
1: బలిపీఠం అండి.
0: తప్పకుండా మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
1: అలాగే అలాగే మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మాకు సర్దార్ పాపారెడ్డి సినిమా నుంచి బి భారతీయ పార్టీ వారి అల్లూరి సీతారాము బుర్రకథ ఉన్నదమ్మా, అది వేయించండి అమ్మా.
0: తప్పకుండానండి, మీరు కోరినది మీకోసం.
1: నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.
2: వీర కుమార భారత యోధుల గాథలు సంగల రంగ విహార.

కత్తరిత ఎలా బయలుదేరాడంటే దంత శార్దూలాలు వెంట వస్తుండగా, దంత శార్దూలాలు వెంట వస్తుండగా.

ఎన్నెన్నో పోరాటాలలో రాచి తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించ

ప్రశాంతమైన ఆయన ఫలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు.

0: దోసుకుపోయే పుండ్ల కురాసు గిలగిల విలగిలలాడాడు. గాలి గాలిగా ఆరతపడి నిట్టూరుపు విడిచింది. కాసారమే కరిగి అర్చటి కన్నీరొలికింది.
1: చందానా చందాని చందనా దేవనందనా.
0: తగిత సజం చరిత్ర.

0: అస్తమించినాడా యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా అంతరించినాడా
1: వీరు అంతరించి పోరు
2: ఒక యోధుని మరణం.

हेलो हेलो हेलो, ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

0: పాటల పల్లకి. ఈ కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ అలనాటి చిత్ర గీతాలను వింటారు. మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. ఈ సాహిత్యం శ్రీశ్రీ కవితాకళం నుంచి జాలువారి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని సొంతం చేసుకుంది. ఘంటసాల పి సుశీల యుగుల గీతమైంది.

భార్యాభర్తలు చిత్రం నుంచి పాటను విన్నారు. ఇంటింటి రామాయణం ఈ చిత్రంలో వేటూరి సుందరరామ్మూర్తి అక్షరమాలకు వీణానాదాన్ని మధురమైన రాగాన్ని అందించినది ఇళయరాజా, ఆలపించినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి.

మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు వింటున్న మధురమైన పాట మధురమైన గురుదీవెన అంటూ రాసింది సముద్రాల. స్వర్ణ మంజరి చిత్రానికి సంగీత స్వరమాలికలు అందించినది ఆదినారాయణరావు. వి నాగయ్య, పి సుశీల పాడిన యుగళగీతం.

సాలూరి రాజేశ్వరరావు సంగీతం మధుర భావాల సుమబాల అని సి నారాయణరెడ్డి రచనకు తోడై ఘంటసాల సుశీల యుగళాల నుంచి జాలువారిన ఈ గీతం జై జవాన్ చిత్రంలో మధుర రాగసుమం.

జీవిత చక్రంలో ప్రతీది మధురాతి మధురం. ఇలాంటి రచనను ఆరుద్ర సాహిత్యంతో మనకందిస్తే శంకర్ జైకిషన్ సంగీతంతో ఘంటసాల శారద యుగళాల నుంచి వినిన చక్కని గీతమైంది.

ప్రేమమందిరం. ఈ చిత్రం పేరుని పాటగా రాసినవారు దాసరి నారాయణరావు, సంగీతాన్ని సమకూర్చినవారు కెవి మహదేవన్, పాడినవారు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. యుగళ గీతం.

మనసు ఒక మందారం అంటూ ఆచార్య ఆత్రేయ రాస్తే, ఆ మకరందాన్ని, పువ్వులో తీయదనాన్ని చక్రవర్తిగారు సంగీత దర్శకులు శైలజా గళానికి సొంతం చేశారు.

గాయకుడుగానే కాదు సంగీత దర్శకుడిగా కూడా ఘంటసాల చిరస్మరణీయులు. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రంలో ద్విపాత్రను పోషించిన పాటకు రచయిత పింగళి నాగేంద్రరావు, వెన్నెల వేడి చల్లదనం ఆలపించిన ఘంటసాల పి సుశీల యుగళగానంలో ఒకరయ్యారు.

మధురమైన పాట ఒక మాట, ఆచార్య ఆత్రేయ కలం నుంచి వచ్చిన పదాల బాట. కెవి మహదేవన్ సంగీత తోటను చేరి ఘంటసాల పి సుశీల యుగళ గానం వీణులు విందుగా మారింది. మాటరాని పువ్వు మూగబోయిన మనసు పలకరింపు ఈ పాటలా ఉంటుంది. చిత్రం మూగ మనసులో.

బుద్ధిగా వింటున్న ఆకాశవాణి శ్రోతలకు మధురిమ చిత్రగీతాల్లో తరువాత పాటకు ఆ సంగీతాన్ని కేవి మహాదేవన్ అందించగా రచన ఆచార్య ఆరుద్ర గారు అందించారు. పాడినవారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు.

మధుపాత్ర కదలు ఇంకా ఏమాత్రం చోటు లేదని మధుపాత్ర కదలు ఇంకా

0: పోతాను, అనురాగ నగర్కి పోతాను, పోతాను.
1: మీరు ఇంతవరకు

పూర్ణిమ పాత చిత్రగీతాల్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాలలో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మధురిమ. పాత చిత్రగీతాల్లో చివరిగా ఆచార్య ఆత్రేయ రాసిన చేయి చేయి తగిలింది అనే పదాలకు సంగీత హాయిని తెలిసేలా చేసింది కేవీ మహదేవన్. పగలు రేయి తారతమ్యాలను పాటగా ఆలపించినవారు ఘంటసాల సుశీల. చిత్రం కొడుకు కోడలు.

మధురిమ చిత్రగీతాలలో వెలుగు నీడలు చిత్రం నుంచి సరిగంచు చీరగట్టి అని చక్కని పాటను కొసరాజుగారు రాస్తే ఘంటసాల సంగీతాన్ని, పి సుశీల గానాన్ని అందించారు. పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించిన ఈ చక్కని సంగీత సారథ్యంలో పాటను వినండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇంతవరకు మధురమ చిత్రగీతాన్ని విన్నారు. ఆంగ్లంలో వార్తలు, హిందీలో వార్తలు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే విశాల్ శర్మ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి మధురమైన తెలుగు చిత్రాల్లో మొదటిగా యువసేన చిత్రంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనకు గాయకుడు సంగీత దర్శకుడు జెస్సీ గిఫ్ట్ పాడిన పాట వింటారు.

షాక్ చిత్రంలోని పాటను విన్నారు. రచన వేటూరి, సంగీతం అజయ్ అతుల్, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. భువనచంద్ర రచనకు అనిరుద్ రవిచందర్ సంగీతంలో శ్రేయా ఘోషల్, రూప్ కుమార్ రాథోడ్ పాడిన పాట వింటారు. చిత్రం 3.

మధు మంజరి చిత్రంలో కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న పాట రచయిత శ్రేష్ట, సంగీతం రాధన్, పాడినవారు సమీరా భరద్వాజ్, చిత్రం అర్జున్ రెడ్డి.

ఇంతవరకు మధు మంజరి చిత్ర గీతాలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనుజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించటం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంలో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన్ హత్యా దివాస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణిచివేత నుంచి విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ధ వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమం వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రకు మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్న ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 2 రెట్టింపు కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub. And from there, they can connect to 17 cities across the world. And now, taking the similar concept in the next 6 weeks, we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ UK ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ

పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాళ్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనుజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనుజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలతో జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనుజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈరోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనుజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్స్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే

0: గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు చిత్ర గీతాలు వింటారు. మొదటిగా స్వర్ణకమలం చిత్రం నుంచి ఇళయరాజా గారు సంగీతం అందించిన పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనను అందించారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం.

సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థక మంద

తరువాత బావా బావమర్తి చిత్రంలోని పాటకు రాజ్ కోటి సంగీతాన్ని అందించగా వేటూరి సుందరరామమూర్తి రచనను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర గానాన్ని వింటారు.

పౌర్ణమి. ఈ చిత్రంలో పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించగా, సంగీతాన్ని అందించినవారు దేవిశ్రీ ప్రసాద్, కేఎస్ చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. యుగళ గీతం.

తెలుగు చిత్రగీతాల్లో తరువాత వినిపోతున్న పాట ఖుషీ చిత్రం నుంచి. సంగీతం మణిశర్మ, రచన ఎంఎం రత్నం, పాడినవారు మను స్వర్ణలత.

0: తెలుగు చిత్రగీతాలలో మరొక పాటను సిరిసిరి మువ్వ. ఈ చిత్రం నుంచి వేటూరి సుందరరామూర్తి రచనకు కెవి మహదేవన్ సంగీతాన్ని అందించారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: చణన చణన నాదంలో ఝళిపించిన పాదంలో జగము తలదరిస్తుంది, పెదవి పలకరిస్తుంది గజ్జగాలు.

నీరాజనంలోని పాట వింటారు. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఓపి నయ్యర్, గాయకురాలు ఎస్ జానకి.

0: తరువాత వినబోతున్న పాట చిత్రం గుణ, సంగీతం ఇళయరాజా, సాహిత్యం జాన్. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

సప్తపది చిత్రములో పాటను వింటారు. సంగీతం కేవి మహదేవన్, రచన వేటూరి సుందరరామమూర్తి, పాడినవారు జానకి.

ఇంతవరకు మధుమంజరి సినిమా పాటలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:19 దాటి 52 సెకండ్లు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి.

0: రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిలు ఈరోజు ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేటల్లో జరుగుతున్న బహిరంగ సభలో కేంద్ర మంత్రి, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, విశ్వాసం కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రవక్త మనమడు హజ్రత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని మొహరం గుర్తు చేస్తుందని ఈరోజు విడుదల చేసిన సందేశంలో ఆయన పేర్కొన్నారు. మంచితనం, త్యాగం, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. మొహరం నిజమైన అర్థం మంచితనం, త్యాగాన్ని స్మరించుకోవడమేనని, ఆత్మపరిశీలన, స్మరణ ఆధ్యాత్మిక భక్తికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ వివరించారు. మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహరం స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో 1975 విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా స్వేచ్ఛ, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ ఎంత ముఖ్యమో చరిత్రలోని కొన్ని అధ్యాయాలు గుర్తు చేస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికలో వెల్లడించారు. ఎమర్జెన్సీ కాలంలో భారీ ఎత్తున అరెస్టులు, పౌర హక్కులపై ఆంక్షలు అమలయ్యాయని తెలిపారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, జర్నలిస్టులు నిర్బంధానికి గురయ్యారని, పత్రికలు, ప్రచురణలపై నియంత్రణలు విధించబడినట్లు గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరాన్ని ఆ ఘటనలు స్పష్టం చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27 వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత తెలిపారు. డోర్నాలలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రదేశాలను జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్తో కలిసి కలెక్టర్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు నిర్వాసితులకు పరిహారం చెక్కులను ముఖ్యమంత్రి అందజేయనున్నట్లు తెలిపారు. నిర్వాసితుల కోసం రాష్ట్ర బడ్జెట్లో 905 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొంటూ,
1: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఈ నెల 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రానున్నారు. ఈ ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే పరిహారం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం 905 కోట్ల రూపాయల బీఆర్ఓను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా బిల్స్ అప్లోడింగ్ కూడా అవుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 27వ తారీఖు రోజు కొంతమంది నిర్వాసితులకు ఈ నష్టపరిహారం ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు బిల్స్ అప్లోడ్ చేయడానికి మాకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే 80 కోట్ల రూపాయల బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజు మాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం.
0: రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా నిన్న నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రాల నుంచి స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల వరకు యోగాసనాల కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ప్రతిరోజు యోగాను ఆచరించేలా శాఖాపరంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యోగా అండ్ న్యాచురోపతి ప్రచార పరిషత్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వత యోగా మందిరాల నిర్వహణ, యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక అధికారుల నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

0: మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పల్లెపాలెంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణించి చేపల వేట విధానం, బోట్ల వినియోగం, ఆదాయం, కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. డీజిల్పై ప్రస్తుతమున్న సబ్సిడీని పెంచాలని, వలలు బోట్లు ఇంజన్ల కొనుగోలుపై సబ్సిడీ కల్పించాలని ఈ సందర్భంగా మత్స్యకారులు కోరారు. అలాగే ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, పక్కా గృహాల నిర్మాణం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జూన్ 25, 1975 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ రోజుని సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగ హత్య దినంగా పాటిస్తోంది. 1975లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయునికి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణపై అవగాహన కల్పిస్తుంది. హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడిన లక్షలాది మంది స్ఫూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. స్వయం సహాయక సంఘాలకు రుణాల వృద్ధి తగ్గడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల వృద్ధి, పెట్టుబడులు తగ్గడంతో తద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని, ఇది గ్రామీణ ప్రజల ఆర్థిక ఇబ్బందులకు సంకేతమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ఆదాయంలో 3.22% తగ్గుదలకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను

0: ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓ కి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
2: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार.
3: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి 2వ ప్రసారాల్లో ముఖ్యాంశాలు. 6:30 తిరిగి 7:15 అలాగే 9:15 ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్కు హిందీలో ఇంగ్లీష్లో భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో బి జయలక్ష్మి గారు ఆయుర్వేదం అవగాహన అనే అంశంపై ప్రసంగం వింటారు.

వేదశాస్త్రము ఋగ్వేద కాలం నుంచి అమల్లో ఉన్నట్టు తెలుపబడుతుందండి. ఇది అథర్వణ వేదానికి ఉపవేదము. ఆయుష్ను గురించి ముఖ్యంగా చెప్పబడింది. మనిషి యొక్క ఆయుష్ను పెంచడము, రోగాలు లేకుండా జీవితాన్ని సాఫీగా గడపడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఆయు యొక్క ప్రమాణాన్ని మరియు పరిమాణాన్ని ఆయుర్వేదంలో చాలా చక్కగా వివరించారు. ఆయు మనిషి యొక్క ఆయుష్ రెండు విధాలుగా చెప్పబడింది. ఒకటి హితాయువు, ఇంకొకటి అహితాయువు. హితాయువు అంటే మనిషికి ఏ విధమైన వ్యాధులు లేకుండా ఉండడం. అహితాయు రోగములతో కూడినటువంటి ఆయుష్. ఆయుర్వేద ముఖ్య సిద్ధాంతం ఏమిటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం, అనగా స్వస్థుడుగా ఉన్నటువంటి మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతూ వాడి యొక్క ఆయుష్ను పెంచడం, రోగిగా ఉన్నటువంటి వాడి రోగాలు తగ్గించి వాడి ఆయుష్ను పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. మనిషి జీవన విధి

విధానాలకు ఆయుర్వేదం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఆయుర్వేదంలో కేవలం చికిత్సా విధానాలే కాకుండా మనిషి కాలానుగుణంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ఉదాహరణకి ఋతువులు మారుతున్నప్పుడు మనిషి తీసుకోవలసినటువంటి ఆహారాలు, విహారాలు, నియమాలు, అదేవిధంగా వృద్ధాప్యము, బాల్యము వీటిలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా పురాతన కాలం నుంచి వివరింపబడ్డాయి. అదేవిధంగా ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి మనిషికి ఆహారమే పరమౌషధంగా చెప్పబడుతుంది. ఆయుర్వేదం నందు చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, వాత వ్యాధులు, నేత్ర వ్యాధులు, కీళ్ళ సంబంధ వ్యాధులు, జీర్ణకోశ సంబంధ వ్యాధులు మొదలగు వాటికి చాలా చక్కటి చికిత్సలు చెప్పబడ్డాయి. ఈ చికిత్సకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మిగతా చికిత్సలతో మామూలుగా మన శరీరం నందు సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయి. ఈ చికిత్సా విధానం వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడవు. మనం నిత్య జీవితంలో కళ్ళ ముందు అనేక మొక్కలు, చెట్లు, ఆకుకూరలు చూస్తూనే ఉంటాం. రోజువారీగా వాటిని సేవిస్తూనే ఉంటాం. ఏదో ఒక రూపంలో మనకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి. దీని యందు అనేక ఔషధ గుణాలు ఉంటాయి, కానీ చాలామందికి ఈ ఔషధ గుణాలు తెలియవు. ఉదాహరణకి మనం రోజు చూస్తున్న వేపను తీసుకున్నట్లయితే వేప యందు యాంటీసెప్టిక్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. మామూలుగా వేపని చర్మ సౌందర్యంగా ఉపయోగిస్తారు. వేప యొక్క ఆకులను మెత్తగా నూరి దాని యందు పసుపు కలిపి చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ యందు ఏర్పడే పుళ్ళ పైన పూతగా పూసినట్లయితే పుళ్ళు త్వరగా మారడమే కాకుండా అక్కడ మచ్చలు కూడా త్వరగా తగ్గిపోతాయి. అదేవిధంగా వేప నూనెను తీసుకొని కొద్దిగా వేడి చేసి తలకు పట్టించినట్లయితే వేసవిలో తలపై ఏర్పడే పుండ్లు, దురద మరియు చుండ్రు ఇవన్నీ తగ్గిపోతాయి. అదేవిధంగా కర్పూరాన్ని తీసుకున్నట్లయితే కర్పూరము ఎక్కువగా కీళ్ళ సంబంధ వ్యాధుల్లో ఉపయోగిస్తారు. కర్పూర తైలమును గనక కీళ్ళ సంబంధమైన వ్యాధుల్లో నొప్పి వాపు ఉన్న చోట కొద్దిగా వేసి మర్దన చేసినట్లయితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కర్పూరము మరియు చందనాన్ని సమాన భాగాలుగా తీసుకొని శరీరం పైన పూతగా ఉపయోగిస్తే శరీరంపై వచ్చే మంటలు, ఉదాహరణకి జ్వరంలో కానీ మరియు డయాబెటీస్లో కానీ అరిపాదాలు, అరిచేతుల్లో ఏర్పడే మంట త్వరగా తగ్గిపోతుంది. ఇది కూలింగ్ ఏజెంట్గా కూడా చెప్పవచ్చును. అదేవిధంగా మనం ఎప్పుడూ చూసే గోరింటాకు స్త్రీలు సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు, కానీ దీనికి అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కేశ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. గోరింటాకుని మెత్తగా రుబ్బి అరిచేతులకు, పాదాలకు రాత్రిపూట పట్టించినట్లయితే డయాబెటీస్లో వచ్చే కాళ్ళ మంటలు మరియు అధిక జ్వరంలో ఉండే తాపము తగ్గుతుంది. అదేవిధంగా గోరింటాకు యొక్క రసముని నువ్వుల నూనెలో వేసి కాచి తద్వారా తయారైనటువంటి తైలాన్ని తలకు పట్టించినట్లయితే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా కుదులు గట్టిపడతాయి. అదేవిధంగా మనం రోజు చూసే మన పెరటి మొక్క కలబందను తీసుకున్నట్లయితే కలబందలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది ఎక్కువగా చర్మ సౌందర్యానికి మరియు ఉదర సంబంధ వ్యాధుల్లో ఉపయోగిస్తారు. కలబంద గుజ్జును గనుక కాలిన గాయాలపైన అప్లై చేస్తే ఆ గాయాల్లో ఉండే మంట తగ్గడమే కాకుండా మచ్చలు కూడా తొందరగా పోతాయి. కలబంద గుజ్జుని ముఖానికి అప్లై చేసి ఒక అరగంట తర్వాత కడిగినట్లయితే ముఖం ప్రకాశవంతమవుతుంది. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేసినట్లయితే చక్కని ఫలితం కనబడుతుంది. తర్వాత తులసి, ఇది మన భారతదేశంలో ఎన్నో పూజలు అందుకుంటున్న మొక్క. తులసి మన అందరి పెరట్లోనూ ఉంటుంది, కానీ దీని ఔషధ గుణాలు మనకు చాలా తక్కువగా తెలుసు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే తులసి నుంచి తయారు చేసే కషాయం, కొన్ని తులసి ఆకులని వేసి మరిగించి వాటి ద్వారా వచ్చే కషాయం కనుక సేవించినట్లయితే సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు తగ్గుతాయి. ఇది కఫం చేరకుండా కాపాడుతుంది. అదేవిధంగా తులసి స్వరసంలో తేనె కలిపి సేవించినట్లయితే కఫం తగ్గుతుంది. అన్ని విధాలైన జ్వరాల్లో దీన్ని ఉపయోగించవచ్చును. అదేవిధంగా నేల ఉసిరి, ఇది ఎక్కువగా ఉదర సంబంధ వ్యాధుల్లో ఉపయోగిస్తారు. లివర్ యొక్క పనితీరును చక్కబరుస్తుంది, ఆకలిని పెంచుతుంది. ఉదాహరణకి జాండీస్, పచ్చకామెర్ల వ్యాధిలో దీని యొక్క స్వరసాన్ని, అనగా మొత్తం చెట్టును తీసి దంచి దాని నుంచి తయారు చేసినటువంటి స్వరసాన్ని 10 ml గనుక ఉదయము సాయంత్రం తీసుకున్నట్లయితే ఒక వారం రోజుల్లో పచ్చకామెర్లు తగ్గుతాయి. ముఖ్య గమనిక ఏంటంటే మనం ఏదైనా తీసుకునే ముందు ఆ మొక్క పెరిగే నేల, ఆ మొక్క ఉండేది జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలి. మామూలుగా పురుగులు, పెస్టిసైడ్స్ ఉన్న వాటిని అసలు తీసుకోకూడదు. అదేవిధంగా మనం ఎప్పుడు మార్కెట్లో చూసేటువంటి అరటిని తీసుకున్నట్లయితే ఇది అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలకు, హృద్రోగ వ్యాధులకి మరియు రక్త సంబంధ వ్యాధులు ఉన్న వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అరటిపండు గుజ్జు

రోజును కనుక తేనెతో కలిపి సేవించినట్లయితే హైపర్ ఎసిడిటీ వల్ల వచ్చే కడుపులోని మంట వెంటనే ఉపశమిస్తుంది. అదేవిధంగా అరటిపండు గుజ్జులో మజ్జిగ కలిపి అరచేతులకు పాదాలకు పట్టించినట్లయితే పాదాల మంట మరియు మూత్రంలో మంట తగ్గుతుంది. అదేవిధంగా అరటి పువ్వు నుంచి తీసినటువంటి రసంను పెరుగు కలిపి సేవించినట్లయితే స్త్రీ సంబంధ వ్యాధులు, అధికంగా అయ్యే రక్తస్రావము మరియు జిగటి విరేచనాలు వెంటనే తగ్గుతాయి. చాలా చక్కటి ఫలితం ఉంటుంది దీనికి. అల్లము ఇది వంటింటి ఔషధంగా చెప్పబడుతుంది, సుగంధ ద్రవ్యము. అల్లము ఎక్కువగా జీర్ణ సంబంధ వ్యాధుల్లో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే అల్లం రసంను ప్రతిరోజు సేవించినట్లయితే మలబద్ధకం తగ్గుతుంది. చాలా వ్యాధులకు మలబద్ధకమే ముఖ్య కారణంగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ రోజులు మలబద్ధకం ఉన్నట్లయితే ఆకలి తగ్గిపోవడం, మనిషి నీరసించిపోవడం మొదలు లక్షణాలు కనబడతాయి. ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఔషధం ఇది. రోజు అల్లం రసం సేవించినట్లయితే మలబద్ధకం నివారించడమే కాకుండా అజీర్ణము, కడుపు బరం కూడా తగ్గుతుంది. అల్లపు రసం 5 ml తీసుకొని దానికి తేనెను కలిపి సేవించినట్లయితే కఫం తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది. అదేవిధంగా సీజనల్గా వచ్చే జలుబు, జ్వరం కూడా తగ్గుతుంది. అల్లం నుంచి తయారైనటువంటి శుంఠి కొమ్మును అరగదీసి నుదుటి మరియు కణతల పైన రుద్దినట్లయితే తలనొప్పి కొంతవరకు శమిస్తుంది. అదేవిధంగా మనకి నిత్యం మార్కెట్లో కనిపించే ఉసిరిక అనేది త్రిఫలాలలో ఒకటండి. దీని యందు విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీన్ని నిత్యం సేవించడం వల్ల విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి గాయాలు త్వరగా మానుతాయి. రసాయనంగా పనిచేస్తుంది, అనగా యాంటీఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది అన్నమాట. ఇది మామూలుగా అల్సర్స్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుపులో మంట వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకొని వాడవలన. ఈ ఉసిరి చూర్ణాన్ని ఎండపెట్టిన తర్వాత తీసే చూర్ణాన్ని పసుపు సమాన భాగాలుగా తీసుకొని దాని యందు తేనె కలిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకున్నట్లయితే మధుమేహం అదుపులో ఉంచబడుతుంది. అదేవిధంగా ఉసిరి రసాయనంగా పనిచేస్తుంది. అశ్వగంధ ఇది వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. నిద్రలేమి యందు చక్కగా ఉపయోగపడుతుంది. నిద్ర సరిగా పట్టని వారు రాత్రిపూట 5 grams అశ్వగంధ చూర్ణంని పాలతో కలిపి సేవించినట్లయితే చక్కగా నిద్రపడుతుంది. పసుపు ఇది వంటింటి ఔషధము. దీని యందు యాంటీసెప్టిక్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయని ఈ మధ్యలో పరిశోధనలో తేలడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా గాయాలైనప్పుడు రక్తస్రావం వెంటనే గడ్డకట్టుటకి పసుపును ఉపయోగిస్తాము. అదేవిధంగా గోరువెచ్చని నీటిలో పసుపు చిట్కెడు, ఉప్పు చిట్కెడు వేసి దానితో గార్గిలింగ్ చేసినట్లయితే గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది, చక్కటి ఫలితం కనబడుతుంది. కాకరకాయ ఇది చాలామంది ఇష్టపడని కూరగాయలు. ఇది అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కాకరకాయ దాని రసంని 5 ml తీసుకొని సేవించినట్లయితే వారానికి 2 సార్లు కడుపులోకి తీసుకున్నట్లయితే కడుపులో ఉన్న క్రిములు నశిస్తాయి. అదేవిధంగా కాకరకాయ రసము లేదా కాకరకాయ కూరను తీసుకోవడం వల్ల మధుమేహము అదుపులో ఉంచబడుతుంది. నెక్స్ట్ కరక్కాయ. ఈ కరక్కాయ చూర్ణాన్ని గనక వేడి నీటితో సేవిస్తే మలబద్ధకం నివారించబడుతుంది. అదేవిధంగా కరక్కాయ జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది త్రిఫలాల్లో ఒకటి. ఖర్జూరము, దీని యందు ఐరన్ మరియు కాల్షియం అధికంగా ఉండటం వలన ఇది గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఖర్జూరము జీర్ణశక్తిని పెంచుతుంది. అదేవిధంగా రక్తహీనతతో, అంటే రక్తం తక్కువగా ఉన్నవారు ప్రతిరోజు ఖర్జూరాన్ని సేవించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. మెంతులు ఇది వంటింటి ఔషధంగా చెప్పవచ్చును. మెంతులు అధికంగా సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. అదేవిధంగా మధుమేహాన్ని కూడా ఇది అదుపులో ఉంచుతుంది. మెంతుల చూర్ణాన్ని మనం 3 grams తీసుకొని ఉదయము సాయంత్రము భోజనానికి అరగంట ముందు కనుక తీసుకున్నట్లయితే మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. దీనితోపాటు శారీరక వ్యాయామం కూడా చేయడం అవసరము. అదేవిధంగా మెంతుల చూర్ణాన్ని పాలతో కలిపి ముఖానికి వారానికి 2 సార్లు కనుక అప్లై చేసినట్లయితే ముఖం కాంతివంతం అవుతుంది, నల్లటి మచ్చలు లేకుండా పోతాయి. ఇది మొటిమలు ఉన్నవారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. లవంగము ఇది వంటింటి ఔషధమే, సుగంధ ద్రవ్యము. మనం అనేక విధములైనటువంటి వంటల్లో టేస్ట్ రావడానికి దీన్ని ఉపయోగిస్తాము. లవంగ నూనెను పంటి నొప్పి ఉన్నప్పుడు దానిపైన కనుక మనం 1 to 2 times అప్లై చేసినట్లయితే పంటి నొప్పి వెంటనే తగ్గుతుంది. అదేవిధంగా లవంగాలను తీసుకొని

0: నుంచి తయారు చేసినటువంటి కషాయం తాగినట్లయితే కడుపుబ్బరం వెంటనే తగ్గుతుంది, అజీర్ణం కూడా తగ్గుతుంది. లవంగాలను కాల్చి వాటిని నమిలి దాని యొక్క రసాన్ని మింగినట్లయితే గొంతు నొప్పి తగ్గుతుంది. వాము ఇది వంటింటి ఔషధమే. వాము యొక్క ఉపయోగాలు, ఇవి ఎక్కువగా మనకి శరీరం పైన వచ్చే దద్దుర్లు మరియు దురదలో ఉపయోగపడతాయి. వాము బెల్లము సమాన భాగాలుగా తీసుకొని ఉదయం సాయంత్రం కనుక సేవించినట్లయితే, ఉదయం 3 గ్రాములు సాయంత్రం 3 గ్రాములు కనుక సేవించినట్లయితే శరీరం పైన వచ్చే దురద మరియు దద్దుర్లు తగ్గిపోతాయి. అదేవిధంగా వాము లవంగాలు సమభాగాల్లో తీసుకొని చూర్ణం చేసి తేనెతో కనుక సేవించినట్లయితే గొంతు నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లి ఇది మనం నిత్యం మన వంటల్లో ఉపయోగించే వాటిల్లో ఒకటి. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచే గుణం ఉంటుంది. అదేవిధంగా శరీరంలో ఉండేటువంటి అధిక కొవ్వు రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. వాత వ్యాధులను అనగా ఎక్కువగా పక్షవాతం ఇలాంటి వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుంది, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు గనక మనం 3 నుంచి 4 వెల్లుల్లిపాయల్ని తేనెతో కలిపి సేవించినట్లయితే అధికమైనటువంటి రక్తపోటు అదుపులో ఉంటుంది. అదేవిధంగా వెల్లుల్లి రసంను 5 ml కనుక రోజు కడుపులోకి సేవించినట్లయితే కడుపులోని క్రిములు నశిస్తాయి. మిరియాలు ఇవి మనం ప్రతిరోజు ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే అజీర్ణము మరియు కడుపుబ్బరం తగ్గుతాయి. మిరియాలు హైపర్ ఎసిడిటీ మరియు ఇతర కారణాల వల్ల ఏదైనా కడుపులో ఇబ్బందిగా ఉన్నవారు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి కటురసాన్ని కారంగా ఉంటాయి కాబట్టి తీసుకున్నట్లయితే కడుపు మరింత మంట పెరుగుతుంది. ఈ మిరియాల చూర్ణంని తేనెతో కలిపి సేవించినట్లయితే దగ్గు తగ్గుతుంది. జీలకర్ర ఇది వంటింటి ఔషధము, సుగంధ ద్రవ్యంగా చెప్పొచ్చు. జీలకర్ర చూర్ణంని పంచదార కలిపి సమానంగా తీసుకున్నట్లయితే హైపర్ ఎసిడిటీ వల్ల వచ్చే కడుపులోని మంట తగ్గుతుంది. అదేవిధంగా సోరకాయ ఇది వేసవిలో వచ్చే వడదెబ్బ నుంచి కాపాడుతుంది. శరీరంలోని నీరు త్వరగా బయటికి పోకుండా అంటే శరీరంలో డీహైడ్రేషన్ కలగకుండా చూస్తుంది. ఎక్కువగా తీసుకున్నట్లయితే దాహాన్ని తగ్గిస్తుంది. మామిడి పండు యందు అనేక పోషక విలువలు ఉంటాయి. మామిడి పండ్ల రసం 1 గ్లాస్ తీసుకొని దాని యందు తేనె మరియు పాలు కలిపి తాగినచో బలవర్ధకమైన టానిక్గా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకి చాలా మంచిది. అదేవిధంగా రక్తహీనతతో బాధపడే వారికి కూడా చాలా మంచిది.
1: ఈనాటి గ్రామీణ స్త్రీల ముత్యాల ముంగుళ్ళు కార్యక్రమంలో బి జయలక్ష్మి గారి ఆయుర్వేదం అవగాహన అనే ప్రసంగాన్ని విన్నారు.

ఇంతటితో ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమం సమాప్తం. చిత్ర గీతాలను వింటారు.

ముత్యాల ముగ్గు ఈ చిత్రంలో సంగీతాన్ని అందించిన వారు కేవీ మహదేవన్, రచన ఆరుద్ర, పాడినవారు పి సుశీల. తదుపరిగా ఒకే ఒక్కడు చిత్రం నుంచి పాటను వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన ఏఎం రత్నం, పాడినవారు శంకర్ మహదేవన్, కవితా సుబ్రహ్మణ్యం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ముత్యాల ముంగుళ్ళు కార్యక్రమంలో సినిమా పాటలను విన్నారు. సమయం 1:59 దాటి 60 సెకన్లు. ఆంగ్లంలో
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈస్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Samvidhan Hatya Divas being observed today. Prime Minister Narendra Modi pays homage to those who defended democratic values during the emergency. External Affairs Minister Dr. S. Jaishankar calls for stronger collaboration amid global challenges, invokes Vasudhaiva Kutumbakam at Jeju Forum in South Korea. BRICS Energy Ministers meeting begins in Gurugram under India's BRICS 2026 chairship. Powerful earthquakes strike Venezuela back-to-back, causing multiple building collapses, state of emergency declared. South Africa advanced to knockout stage of FIFA World Cup for first time, defeating South Korea 1-0 in Monterrey. And in cricket, India to take on Bangladesh in Group A match of ICC Women's T20 World Cup in Manchester this evening. Samvidhan Hatya Divas is being

వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. విశాఖపట్నం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా సముద్ర ప్రవాహాల కారణంగా నౌకాశ్రయ సముద్ర కార్యకలాపాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇవి ఈనాటి వాతావరణ వివరాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో మొదటిగా శ్రీ గేదెల రామారావు వారి బృందంచే రామాయణంలో యుద్ధకాండ చెక్క భజన వింటారు.

0: శ్రీ గేదెల రామారావు వారి బృందం. తరువాత జానపద రంజని కార్యక్రమంలో రామాయణంలో హనుమంతుని విజయం తోలుబొమ్మలాట వింటారు. నిర్వాహకులు శ్రీ తోట పవన్ కుమార్ వారి బృందం.
1: రామాయణంలో హనుమాన్ విజయం చక్కని కథ. ఆయన్యుల వారు సీతామహాదేవి చూసి అమ్మా తల్లి సీతామహాదేవి అని నమస్కరించి సీతామహాదేవి కూర్చున్న ఉండి సింసిప వృక్షంపై ఆంజనేయులు వారు కూర్చొని సీతామహాదేవి నమస్కరించుకుని కూర్చున్నాడయ్యా. అక్కడ ఉంది రావణ బ్రహ్మ లంకారాజ్యములో రావణ బ్రహ్మ మంత్రులు ఏ విధంగా వస్తున్నారయ్యా. రాక్షస రాజా

0: దశగ్రీవా పదివేల నమస్కారములు రావణ రాజా.
1: ఓరి మంత్రులారా, ఏమి రాఫటులారా, ఏ మాయారు, ఏమి రాఫటులారా, ఏ మాయారు, పిరికి పిచాచలు లారా, పీటి వింకేలా వెరువక దెల్పుడి.

0: ఓరి ముందుగారా, అయ్యా సీతను తీసుకొచ్చి దశ 10 మాసములైనది.
1: అవునవును,
0: సీత మోము నేను చూడలేదు, నా మోము సీత చూడలేదు.
1: అవును,
0: సీతకు పెళ్ళాటో పిలుస్తున్నాను.
1: అవునవును,
0: అందుచేత ఇచ్చాలే ముగ్గులు వేశారా?
1: వేశాము.
0: రత్నాలే రంగులు వేశారా?
1: వేశాము.
0: పేరి పుసింగాలు, రంభ, పూర్వశి, మేనక, తీర్థమ, నాచ్య, అప్సు శ్రీరంధ చేస్తున్నారా? శాబాష్ శాబాష్. ఓరి మంతులారా, ఓహో అదిగో రక్తస్త్రీలు కోటి మంది, దేవతా స్త్రీలు కోటి మంది, రాక్షస్త్రీలు కోటి మంది, 3 కోట్ల మంది భార్యలు నాకు. 3 కోట్ల మంది భార్యల్లో ప్రథమ భార్యకు మాండోదరి వస్తుందా? సరే నా ఎన వెంట రమ్మను. రావునా బ్రహ్మ, ఏ విధంగా వెళ్తున్నాడయ్యా? రాజు బేడాలే సభకు రవితే జంబులరా.

0: సీతా మహాదేవతకు వచ్చాడు. రాగా సీతా మహాదేవిని చూశాడు. రావణా బ్రహ్మ సీతా మహాదేవి చూడగా పులిగన్న లేడియో చిత్తమునా లేడి వలే భయపడుతూ చెట్టు కింద కూర్చుందయ్యా. ఎవరు? సీతామహాదేవి.
1: అవునవును.
0: రావణ బ్రహ్మ చూశాడు సీతామహాదేవి. సీత, ఏమి సీత, నన్ను చూసి శరము ఉంచితేవా సీత? లేము, లేచి రావణ రాజా అని అస్తమ్ము పట్టుము సీత. ఆయనను నేను ఎటువంటి వాడిన కూడా సీత, ఆయనను శిరమెత్తి

సీతా శరంబు వెత్తు, వెత్తి రావణ రాజా అని నా హస్తంబు పట్టుము సీత. ఏమి లోటు నాకు? నీ సామాన్యం అనుకున్నావా? తెలిపిదా వెత్తిది శంఖరాచల సీత, వెత్తిది శంఖరాచల మహీన బలంబున బంతిలా.

0: నాలాంటి వాడు దశానదం హింసతి బాహుదండం దశ పది శిరంబుల గలవాడను హింసతి ఇరవై అస్తములు గలవాడను సీత నాలాంటి వాడు ఈ మూడు లోకంలో కూడా ఎక్కడ చూసావా సీత చూడగలుగుతావా కానీ నేను మహావీరుండను అందుచేత నా వాక్యం ఆలకించి రమ్ము రావణ రాజాని హస్తము పట్టుము సీత ఏమి సీత మాట్లాడవు సీత
1: ఓయి రావణు తీరాలాపములాడనేల విను మా విప్రకాశంబుగా పరావారము గట్టి రాఘవుడు కోపస్ఫూర్తి దీపింపగా ఘోరార్జుని రాచిలా వికడిమిన్
0: నీ రాముని పరాక్రమం చెప్తున్నావా
1: అవును
0: నీ రాముని పరాక్రమం నాకేం చెప్పద్దు సీత నీ రాముడంతా నా ఇష్టలో ఒట్టించుకున్న ఆవకాయ ముక్కంత కాదు నీ రాముడు నన్ను చెప్తావా సీత నీ రాముని పరాక్రమలు రాముని పరాక్రమం చెప్పద్దు తెలిపేదా
2: బ్రహ్మాదుల్గనలేరు నీవు మహిమా.

రాముడు గొప్పదని చెప్తున్నావు నా దగ్గర. ఈ రాముడి అంత సీత ఆయనను బ్రహ్మత్వము భూతనిష్ఠి పరమేష్ఠి పితామహ బ్రహ్మదేవుడు నా దగ్గరికి వస్తాడు. నా రాజ్యములో వీసానం సర్వీసానం శంభు సూలి మహిసూలి మహేశ్వర ఈశ్వరుడు నా దగ్గరే ఉంటాడు. దేవతందరూ కూడా నా వద్దే నా పాద క్రాంతులు. సీత

నీ రాముడు ఎంత సీత, అందుచేత వాక్యం ఆలకించి లేము. లేచి రావణ రాజా అని నా హస్తము పట్టుము రాజా. సీత నా వాక్యం ఆలకించు లేము సీత.

0: సీత ఆగు సీత, ఏంటి వాళ్ళు సంహరించాడు నీ రాముడు?
1: అవునవును.
0: నీ పరాక్రమం ఏం చెప్తున్నావు నాకు?
1: అవును.
0: నీ రాముని పరాక్రమలు ఏమి చెప్పదు సీత, లెమ్ము అని అనగా అంత మాండో వచ్చి, నాథా ప్రాణేశ్వర నా వాక్యం ఆలకించు, సీతాదేవి మహా లక్ష్మీదేవి అని చెప్పి రావణ బ్రహ్మకు రాజ్యాన్ని దొట్టుకుని పోయారు. అంతలో ఆయనలు వారు వృక్షము దిగాడయ్యా, అమ్మా సీతామహాదేవి

0: మహాదేవి అమ్మా, నేను వచ్చి 2 దినములైనది. 3 దినములో నీ మళ్ళీ మరలా ఇంటికి పోవాలి స్వర శ్రీరాముల వారి వద్దకు. అందుచేత నా వాక్యం ఆలకించి తల్లి, నీవు ఇదిగో శ్రీరాములు వారు తమకు ఇమ్మని ముద్రాంగుల్యకము ఇచ్చారు తల్లి, ఇది తీసుకోమ్ము తల్లి. సింహద్రమారమున సీతామహాదేవి, నిన్ను చూశాను తల్లి, నాకు సంతోషమైంది తల్లి. అదిని కాక తమ కొప్పులో ఉండేటువంటి శిరోరత్నము తీసుకుని నాకు తిమ్ము తల్లి. సీతామహాదేవికి ఉంగరం ఇచ్చి సీతామహాదేవి కొప్పులో ఉండేటువంటి శిరోరత్నం తీసుకుని రావణారం లంకారాజ్యం కాల్చి అందరికి సంహరించి శ్రీరాములు వారు వద్దకు ఏ విధంగా వెళ్తున్నాడయ్యా ఆంజనేయులు వారు. మా ప్రభో రామచంద్ర ప్రభో, దేవదేవా మహానుభావ, ఓయి ఆంజనేయ, రావణాపురం లంకారాజ్యం వెళ్ళి వచ్చావు నాయన, నీకు జయము నాయన జయము అని చెప్పి, ఆంజనేయ నింత కష్టపడి వెళ్ళావు మహాత్మా, 3 దినములో తిరిగి వచ్చావు, ఎంత గొప్పవాడవయ్యా ఆంజనేయ, మహానుభావుడు నువ్వు. ఆంజనేయ వారికి సూస్త్రం చేసి,
1: ఆంజనేయం మహావీరము,
0: ఆంజనేయ జయప్రదం జయప్రదం జయప్రదం.

మీరు ఇంతవరకు రామాయణంలో హనుమంతుని విజయం తోలుబొమ్మలాట విన్నారు. నిర్వాహకులు శ్రీ తోట పవన్ కుమార్ వారి బృందం. ఇంతటితో జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 1 నిమిషం కావస్తుంది. మొదటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 4:55 రెండవ ప్రసారాలు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్జెస్ వద్ద మీడియం వేవ్పై ప్రారంభమవుతాయి. అంతవరకు 102 మెగాహెర్జెస్ వద్ద ఎఫ్ఎం ద్వారా ప్రసారాలు వినవచ్చు. సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. నిలయంలో సమయం 5:08. యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు.
1: సమకాలీన ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా దూసుకుపోతోంది. ఈ ఆధునిక ఆవిష్కరణలలో మానవరహిత వైమానిక వాహనాలు, అదేనండి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, యుఏవీస్ లేదా మనం సాధారణంగా పిలుచుకునే డ్రోన్లు సమాజంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. ప్రారంభంలో కేవలం సైనిక అవసరాలకే పరిమితమైన ఈ డ్రోన్లు నేడు వ్యవసాయం నుండి ఆరోగ్య రంగం వరకు అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తున్నాయి. మన సమాజంలో డ్రోన్ల ప్రాముఖ్యతను, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ఈరోజు యువవాణిలో మాట్లాడుకుందాం. భారతదేశం లాంటి వ్యవసాయ ఆధారిత దేశాలలో డ్రోన్ల ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోంది. సాంప్రదాయ పద్ధతుల్లో ఎకరాల కొద్దీ పొలంలో పురుగు మందులు చల్లడానికి ఎంతో సమయం, శ్రమ పడుతుంది. కానీ డ్రోన్ల సహాయంతో కేవలం కొన్ని నిమిషాల్లోనే చాలా తక్కువ నీరు మరియు మందులతో ఖచ్చితత్వంతో పిచికారీ చేయొచ్చు. ఇది రైతులకు శారీరక శ్రమను తగ్గించటమే కాకుండా రసాయనాల వల్ల వారి ఆరోగ్యానికి జరిగే హానిని కూడా నివారిస్తుంది. డ్రోన్లలో ఉండే అధునాతన కెమెరాల ద్వారా పంటలకు సోకిన తెగుళ్ళు, పోషకాల లోపాలు, ఇంకా నీటి ఎద్దడిని ముందే గుర్తించి ఆధునిక వ్యవసాయ రంగంలో పంటల పర్యవేక్షణలో డ్రోన్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ డ్రోన్లలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక మంచి పాట విందాం.

సమయానికి వైద్యం అందడం అనేది ప్రాణాలను కాపాడుతుంది. ఈ విషయంలో డ్రోన్లు సంజీవనిలా మారుతున్నాయి. ఎలా అంటే, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో లేదా రోడ్డు మార్గం లేని మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలకు అత్యవసర మందులు, రక్తం

మరియు వ్యాక్సిన్లు, ఈ సరఫరాలన్నీ కూడా డ్రోన్ల ద్వారా అతి తక్కువ సమయంలో చేరవేస్తున్నారు. ఇక గుండె, లివర్ అంటే కాలేయం లాంటి మానవ అవయవాలను ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి తరలించటానికి గ్రీన్ ఛానల్స్ కంటే డ్రోన్లు మరింత వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. సో యువవాణిలో మరో పాట విందామా? మనసుకి తొలివారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో వస్తువులను వేగంగా డెలివరీ చేయడం ఒక సవాలుగా మారింది. ఇక పెద్ద పెద్ద సంస్థలైనట్లయితే కనుక ఇప్పటికే డ్రోన్ డెలివరీలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో మనం ఆర్డర్ చేసిన వస్తువులు లేదా ఆహారం నేరుగా మన ఇంటి గుమ్మం ముందుకు డ్రోన్ల ద్వారా వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవు. ఇది ఒక రకంగా రవాణా వ్యయాన్ని ఇంకా కాలుష్యాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇక పెద్ద పెద్ద వంతెనలు, విద్యుత్ లైన్లు, సెల్ టవర్లు, ఎత్తైన భవనాల నిర్మాణాలను తనిఖీ చేయడానికి మనుషులు వెళ్లడం ప్రమాదకరం. అటువంటి చోట్ల డ్రోన్లను ఉపయోగించి సురక్షితంగా పరిశీలించవచ్చు.

విపత్తు నిర్వహణ మరియు రక్షణ వ్యవస్థల్లో డ్రోన్స్ మానవాళికి ఎంతో సహాయపడుతున్నాయి. భూకంపాలు, వరదలు, తుఫానులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవ సహాయం చేరలేని చోటికి డ్రోన్స్ వెళ్తాయి. అలాగే వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం, మందులు, లైఫ్ జాకెట్లు చేరవేయడానికి డ్రోన్లు ఉపయోగపడతాయి. థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు కలిగిన డ్రోన్లు శిథిలాల కింద లేదా దట్టమైన అడవుల్లో చిక్కుకున్న మనుషులను వారి శరీర వేడి ఆధారంగా సులభంగా గుర్తిస్తాయి. అంతేకాకుండానండి, ఇప్పుడు మనము ఏరియల్ షాట్స్ సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఆకాశం నుంచి తీస్తారు. అలాంటి షాట్స్ తీయాలంటే ఇంతకుముందు మనకి హెలికాప్టర్లు కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ చిన్న చిన్న డ్రోన్ల సహాయంతో అద్భుతమైన దృశ్యాలను పెళ్లిళ్లలో ఇంకా సినిమాల్లో తక్కువ ఖర్చుతో చిత్రీకరిస్తున్నారు.

డ్రోన్ల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత గోప్యత, సైబర్ భద్రత మరియు ఆకాశంలో ప్రయాణించే పక్షులకు కలిగే అంతరాయం లాంటి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి వీటిని ఉపయోగించటం ఎంతో ముఖ్యం. సాంకేతికత అనేది మానవ జీవితాన్ని సులభతరం చేయడానికి ఉపయోగపడాలి. ఆ కోణంలో చూస్తే డ్రోన్లు మన సమాజంలో ఒక అనివార్య భాగంగా మారిపోయాయి. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముడిపడిన డ్రోన్లు మరిన్ని అద్భుతాలను సృష్టించి మానవాళి ప్రగతికి ఎంతో దోహదపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు యువవాణిలో చివరి పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు కార్యక్రమంలో ముందుగా ఇంద్రుడు చంద్రుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కోకిల ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.
2: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల
3: ఏ ఏ నీ కావాలా
4: నీ కావాలా

0: సంధ్యారాగాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు చదువుతున్నవారు బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 538 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులు ఖాళీలు మొత్తం 538. పోస్టుల వివరాలు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 9 పోస్టులు, రీజనల్ డైరెక్టర్ 2 పోస్టులు, ఆపరేషన్స్ ఆఫీసర్ 19 పోస్టులు, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ 15 పోస్టులు, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ 12 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ 15, అసిస్టెంట్ గ్రేడ్ 2 50, అసిస్టెంట్ మైనింగ్ జయాలజిస్ట్ 5 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5, అసిస్టెంట్ రిజిస్టర్ 11, ప్రైవేట్ సెక్రటరీ 12 పోస్టులు. అర్హతలు. పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఇంజనీరింగ్ బిఈ లేదా బీటెక్, పీజీ లేదా పీజీ డిప్లొమా, పిహెచ్డి, ఎల్ఎల్బి, ఎల్ఎల్బి ఉత్తీర్ణతో పాటు ఉద్యోగం అనుభవం ఉండాలి. వయోపరిమితి పోస్టును బట్టి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తులను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ 3 జూలై 2026. మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్సైట్ని సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు APMSRB జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు. స్టాఫ్ నర్స్ 419 పోస్టులు, ఫార్మసిస్ట్ 24 పోస్టులు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 86 పోస్టులు. అర్హతలు. స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మరియు జిఎన్ఎం ఉత్తీర్ణతో పాటు APNMC రిజిస్ట్రేషన్ ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు డిఫార్మసీ, బిఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 1 సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 1 జనవరి 2026 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య.

ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఓసీలకు 1200, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగ అభ్యర్థులకు 900. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 జూన్ 2026. మరిన్ని వివరాలకు apmsrb.ap.gov.in వెబ్సైట్ ని సందర్శించగలరు.

శ్రోతలకు గమనిక, ఈ ప్రసారంలో 6:30 నుండి సాంప్రదాయ రేడియో సెట్లలో ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరగనున్న ICC

గమనిక, ఈ ప్రసారంలో 6:30 నుండి సాంప్రదాయ రేడియో సెట్లలో ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరగనున్న ICC మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 మ్యాచ్కు సంబంధించి హిందీ మరియు ఆంగ్ల భాషలలో ద్విభాషా వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు ప్రసారమవుతుంది. ఇక న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ ప్రసారాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రకటన విన్నారు.

ആകാശവാണി വിശാഖപട്ടണം കേന്ദ്രം സമാചാരവാണി. విశాఖపట్నం సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారు ఇప్పుడు చెప్పబోయే కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. స్పెషల్ కోచింగ్ స్కీమ్ కోర్సుకు కాల వ్యవధి 1 సంవత్సరం, వయోపరిమితి 2026 జులై 1వ తేదీకి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. ఇక కనీస అర్హత 10+2 లేదా ఇంటర్మీడియట్. ఓ లెవెల్ ఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ త్రూ NIELIT. ఈ కోర్సు కాల వ్యవధి 1 సంవత్సరం. అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 30 సంవత్సరాలు. ముందు చెప్పుకున్నట్టుగానే 2026 జులై 1వ తేదీ నాటికి ఈ మధ్య వయస్కులై ఉండాలి. అభ్యర్థుల కనీస అర్హత 10+2. ఓ లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ త్రూ NIELIT. ఈ కోర్సు కాల వ్యవధి 1 సంవత్సరం. అభ్యర్థుల వయోపరిమితి 2026 జులై 1వ తేదీకి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. కనీస అర్హత 10+2 లేదా ఇంటర్మీడియట్. ఇక చివరి కోర్సు ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ త్రూ NIELIT. ఈ కోర్సు కాల వ్యవధి 2 నెలలు. అభ్యర్థుల వయస్సు 2026 జులై 1వ తేదీ నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీస అర్హత 10+2 లేదా ఇంటర్మీడియట్. ఇప్పుడు చెప్పిన కోర్సులు అన్నింటికీ కుటుంబ ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. పుస్తకాలు తదితర అంశాలు ఉచితం. ఈ కోర్సులు అన్నీ కూడా 2026 జులై 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు 0891-2788-700 ఫోన్ నెంబర్ మరొకసారి 0891-2788-700ను సంప్రదించవచ్చు. ఈమెయిల్ అడ్రస్ sreo.vpt-dget@gov.in సంప్రదించవచ్చు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాల్తేరు వాతావరణ కేంద్రం వారు సాయంత్రం 6 గంటలకు అందించిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.3 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 75%. విమానాశ్రయ కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 71%. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, యానాం జిల్లాలకు రాగల 24 గంటల్లో వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1-2 చోట్ల వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలోనూ బంగాళాఖాతంలోనూ చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. తీరం నుండి తీరం

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొందరు దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తలు వివరాలు. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నీటి ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందన్నారు. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, గంగా కావేరి నదులను అనుసంధానం చేస్తే భారత్లో జలవనరుల కొరత తగ్గుతుందని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతూ,
1: నీరు ఉంటేనే చరిత్ర, నీరుంటేనే నాగరికత. అందుకే జన వనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు, వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. మళ్ళీ శోభ వచ్చే విధంగా ఇరు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా.
0: మాదక ద్రవ్యాల వ్యసనం కేవలం సామాజిక సమస్య మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ఈగల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, యువత సాధికారత అనే అంశంపై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనం యువతలోని ప్రతిభ, ఆరోగ్యం, ఆశయాలను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. నేర ముఠాలు యువతను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలను మాత్రమే కాకుండా దేశ భద్రత, అభివృద్ధిని కూడా దెబ్బతీస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్ను ఈరోజు కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రగతిశీల కార్యక్రమాలను ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు కొనియాడారు. ముఖ్యంగా ఏపీ పర్యాటక విధానం 2024-29, పర్యాటక భూమి కేటాయింపు విధానం, బీచ్ షాక్ విధానం, హాలిడే ఇన్ ఏపీ, విజిట్ ఏపీ గ్లోబల్ ప్రచారం తదితర నిర్ణయాలు పర్యాటక రంగ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మరింత రెట్టింపు చేశాయని ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్ర

సమావేశంలో టూర్ ఆపరేటర్లు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాష్ట్రపతి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధర్మవరం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమృత్ 2.0 పథకం కింద 36,21,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. నీటి సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం కింద సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పోసుపాటి అశోక్ గజపతిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆలయ విస్తరణ పనులు 6 నెలల్లో పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి కృప అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మంచిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక MLA పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పోసుపాటి వంశీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 2 ఏళ్ల పాలన, SIR అంశాలపై నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, ముఖ్యంగా గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విశేష పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ SIR కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో నిర్వహణపై ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 28న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పండ్ల తోటలు సాగు చేయడానికి ప్రభుత్వం విస్తృత సహాయం అందిస్తోందన్నారు. పండ్ల తోటల సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చన్నారు. ఈ పథకం ద్వారా మామిడి, కొబ్బరి, జామ, నిమ్మ, దానిమ్మ, మునగ, సీతాఫలం, సపోటా, నేరేడు, గులాబీ పంటలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశలుగా గాలులు బలంగా వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని

0: వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు మెరుపులు సంభవించవచ్చని, వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుకాలులు వీచే అవకాశముందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. అద్య సంవిధానహత్యాదివసః ఆచర్యతే. ఆపాతకాలకాలే లోకతాంత్రిక మూల్యానాం రక్షయంత్రిభ్యః ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా శ్రద్ధాంజలిః సమర్పితా. విదేశకార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః వైశ్విక సమస్యానాం మధ్యే దృఢతర సహయోగస్య ఆవాహనం కురవన్ దక్షిణ కొరియా దేశస్య జేజు మంచే వసుధైవ కుటుంబకం ఇత్యస్య ఉద్ఘోషశ్చ అకరోత్. భారతస్య బ్రిక్స్ 2026 ఇత్యస్య అధ్యక్షతాయాః అంతర్గతం గురుగ్రామనగరే బ్రిక్స్ ఊర్జామంత్రిణాం సమ్మేళనం ఆరభత. వెనెజువేలాదేశే ఏకస్యానంతరం అప్రత్వేన ప్రబలః భూకంపః ఆగతః, యేన బహూని భవనాని పతితాని, దేశేన ఆపాతకాలస్య చ ఘోషణా కృతా. దక్షిణాఫ్రికాదేశః ప్రథమవారం ఫీఫా విశ్వచషక క్రీడాయాః నాకౌట్ ఇతి చరణం ప్రతి అగచ్చత్. మోంటేరే నగరే దక్షిణకొరియాదేశం 1-0 పరాజయత్. అపి చ అద్య సాయంకాలే మ్యాంచెస్టర్ నగరే ICC మహిళా T20 విశ్వచషక క్రికెట్ క్రీడాయాః గ్రూప్ ఎ క్రీడాయాం భారతం బాంగ్లాదేశేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. అద్య సంవిధానహత్యాదివసః ఆచర్యతే. 75th-ఏకోనవింశతితమే వర్షే జూన మాసస్య 25 దినాంకే యదా భారతస్య సంవిధానస్య పదదలనం జాతం, తదా కిం జాతమితి ఏతద్దినం స్మారయతి. ఆపాతకాలే ఆధిక్యేన పీడితాయ ప్రత్యేకస్మై జనాయ శ్రద్ధాంజలిం దాతుం అపి ఏషః దివసః అస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గృహమంత్రి అమితశాహః చ అద్య ఆపాతకాలస్య కాలే లోకతాంత్రికమూల్యానాం రక్షణార్థం దృఢతయా స్థితేభ్యః సర్వేభ్యః శ్రద్ధాంజలిం అర్పితవంతః. సామాజిక ప్రసారమాధ్యమే ప్రధానమంత్రిణా మోదినా ఉక్తం యత్ ఆపాతకాలః సంవిధానస్య ఉపరి ప్రత్యక్షః ఆక్రమణః ఆసీత్. సః అవదత్ యత్ అవసరేస్మిన్ నాగరికస్వాతంత్రస్య నిలంబనం, అభివ్యక్తిస్వాతంత్రస్యోపరి ప్రతిబంధః, రాజనైతికనేతృణాం, పత్రకారాణాం, సామాజిక కార్యకర్తృణాంచ వంధనం అభవత్. భాజపేతి దళేన అద్య ఆపాతకాలస్య విషయే కాంగ్రెస్ పక్షస్య ఉపరి ప్రహారం కురవతా భారతీయ ఇతిహాసస్య కృష్ణోధ్యాయః ఇత్యుక్తం. నవదేహలీనగరస్య పార్టీ ముఖ్యాలయ ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ భాజపేతి దళస్య వరిష్ఠ నేత రవిశంకరప్రసాదః అవదత్ యత్ ఆపాతకాలస్య తాత్కాలిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీవర్యాయాః ఆసందం రక్షితుం న్యాయపాలికాయాః ఉపరి ఆక్రమణం జాతం, ప్రసారమాధ్యమాని పీడితాని, విపక్షస్య నేతారః కారావాసినశ్చ కృతాః. ఆపాతకాలే ప్రధానమంత్రిణః నరేంద్ర మోదీవర్యస్య భూమికాయాః ప్రశంసాం కురవన్ శ్రీప్రసాదః అవదత్ యద్ మోదీవర్యః గుజరాతతః ఉత్తరభారతం యావద్ ఉల్లేఖనీయరూపేణ ప్రయత్నాన్ అకరోదితి.
2: जुडिशरी के खिलाफ बेशर्मी, संपादक पत्रकारिता के कॉम्प्रोमाइज करने के लिए दबाव, विपक्षियों को जेल में बंद करना और गलत तरीके से इमरजेंसी लगाना. मैं इमरजेंसी के अंडरग्राउंड में प्रधानमंत्री की भूमिका की तारीफ करूंगा. सरदार के रूप में जितना अंडरग्राउंड को उन्होंने गुजरात से लेकर उत्तर भारत को जो संगठित किया था वो कमाल था. और आज अपने ट्वीट में उन्होंने उस काले अध्याय को याद किया है कि देश की जनता ने कितनी

0: प्रविष्टः। समूह अ क्रीडायां दक्षिणाफ्रिकायाः कृते एकमात्र गोल इत्युक्ते लक्ष्यभेदनं थापेलो मासेको इत्यनेन कृतम्। भारतदेशं विरुध्य बांग्लादेशः आईसीसी महिला टी ट्वेंटी विश्वचषके अद्य मैंचेस्टर नगरस्थे एमिरेट्स ओल्ड ट्रैफर्ड क्रीडांगणे समूह अ क्रीडायां स्पर्धिष्यते। क्रीडा भारतीय समयानुसारं सायं सार्धसप्तवादने आरप्स्यते। प्रियाः श्रोतारः, मुख्य वार्ताः पुनरेकवारम्। अद्य संविधान हत्या दिवसः आचर्यते। आपत्कालकाले लोकतांत्रिक मूल्यानां रक्षयन्त्रिभ्यः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना श्रद्धांजलिः समर्पिता। विदेश कार्यमंत्री डॉक्टर एस जयशंकरः वैश्विक समस्यानां मध्ये दृढतर सहयोगस्य आवाहनं कृतवान्। भारतस्य ब्रिक्स 2026 इत्यस्य अध्यक्षतायाः अंतर्गतं गुरुग्राम नगरे ब्रिक्स ऊर्जा मंत्रिणां सम्मेलनम् आरभत। वेनेजुएला देशे एकस्यानंतरं अपरत्वेन प्रबलः भूकंपः आगतः। इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्टनम केंद्रम्। శ్రోతలకు గమనిక, సాంప్రదాయ రేడియో సెట్లలో ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరగనున్న ఐసీసీ మహిళల 2026 T20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్కు సంబంధించి హిందీ మరియు ఆంగ్ల భాషలలో ద్విభాషా వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు వినవచ్చు. ఇక న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ ప్రసారాలు యథావిధిగా కొనసాగుతాయి. గమనిక విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్రాలో వర్షాకాలంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో నషాముక్త భారత్ అభియాన్ పథకానికి సంబంధించిన వివరాలు, ప్రేరణలో 2026 ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు గ్రహీత హోలీ వార్, వ్యక్తిత్వంలో వృత్తిపరమైన మర్యాదలు, ప్రొఫెషనల్ ఎటికెట్, ఈ అంశాలు ఉంటాయి. సో ఈనాటి సాయం సమీరాన్ని ఒక చక్కటి పాటతో మొదలు పెడదాం.

ఈరోజు ఫిట్నెస్ మంత్రాల్లో వర్షాకాలంలో ఫిట్గా ఉండడం ఎలా అనే విషయం గురించి మాట్లాడదామండి. వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండి బయటకు వెళ్ళడం కష్టంగా మారటం వల్ల మనం వ్యాయామానికి బద్దకిస్తాం. అంతేకాకుండా ఈ సీజన్లో ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు కూడా ఎక్కువే. బయట వర్షం పడుతున్నప్పుడు వాకింగ్ లేదా రన్నింగ్కి వెళ్ళడం కుదరకపోవచ్చు. కాబట్టి ఇంట్లోనే చేయగలిగే ఇండోర్ వర్కౌట్స్ అలవాటు చేసుకోవాలి. యోగా మరియు సూర్య నమస్కారాలు, ఇవి శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయి. ఇవన్నీ కూడా మనం ఇండోర్లోనే చేసుకోవచ్చు. వర్షాకాలంలో రోగాలు త్వరగా వ్యాపిస్తాయి, కాబట్టి ఇమ్యూనిటీని పెంచే ఆహారం అయినటువంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, ఉసిరి, జామకాయలను తీసుకోవాలి. ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క లాంటి మసాలా దినుసులు ఉండేలా చూసుకోవాలి. ఇవి సహజ సిద్ధమైన యాంటీబయాటిక్స్లా పనిచేస్తాయి. ఈ సీజన్లో జీర్ణక్రియ, డైజెషన్ కాస్త మందగిస్తుంది, కాబట్టి సులభంగా అరిగే వేడి సూప్లు, ఉడికించిన కూరగాయలు, కిచిడీ లాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా బయట ఫుడ్, రోడ్డు పక్కన అమ్మే చాట్, కట్ చేసిన పండ్లు, ఇంకా పానీపూరి లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. వీటి వల్ల వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. చల్లటి వాతావరణంలో దాహం తక్కువగా వేస్తుంది, కానీ శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలి. నీటిని బాగా మరిగించి గోరువెచ్చగా చేసుకుని తాగడం ఈ సీజన్లో చాలా సురక్షితం. ఇది గొంతు ఇన్ఫెక్షన్ను కూడా నివారిస్తుంది. వర్షంలో తడిస్తే వెంటనే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి ఇన్ఫెక్షన్ల నుంచి మనని కాపాడుతుంది. ఇక వ్యాయామ దుస్తులు, షూసు పూర్తిగా ఆరిన తర్వాతే ఉపయోగించాలి. తేమ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇవండి వర్షాకాలంలో ఫిట్నెస్ సూత్రాలు. సో మరో పాట విందాం.

వికాసంలో నషాముక్త భారత్ అభియాన్ పథకం అనేది భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక జాతీయ ఉద్యమం. ఈ పథకాన్ని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 15, 2020 ప్రారంభించింది. సమాజంలో ముఖ్యంగా యువత విద్యార్థులలో మాదక ద్రవ్యాల అలవాటు, డ్రగ్ ఎబ్యూస్ వల్ల కలిగే నష్టాల మీద అవగాహన పెంచటం, దేశాన్ని వ్యసనరహితంగా మార్చటం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. నషాముక్త భారత్ అభియాన్ ముఖ్యంగా 3 సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. అందులో మొదటిది అవగాహన కల్పించటం, అవేర్నెస్ జనరేషన్. పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే శారీరక మానసిక నష్టాల గురించి అవగాహన సదస్సులు నిర్వహించటం, యువతను భాగస్వామ్యం చేయటం, యూత్ అవుట్రీచ్, యువతను ఈ ప్రచారంలో స్వచ్ఛంద సేవకులుగా మార్చటం ద్వారా సమాజంలోని ఇతర వర్గాలకు సందేశాన్ని చేరవేయడం. ఇక 3వది చికిత్స మరియు పునరావాసం, ట్రీట్మెంట్ అండ్ రిహాబిలిటేషన్. వ్యసనాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వటం మరియు ప్రభుత్వం డీఎడిక్షన్ సెంటర్ల ద్వారా పునరావాసం కల్పించటం. దేశవ్యాప్తంగా డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న 100 జిల్లాలను గుర్తించి అక్కడ ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు. నషాముక్త భారత్ అభియాన్ అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమం. యువత తమ భవిష్యత్తును నాశనం చేసే వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడమే దీని అంతిమ లక్ష్యం.

ప్రేరణలో మేఘాలయకు చెందిన హ్యాలీవార్ అనే 69 ఏళ్ల గిరిజన రైతు పర్యావరణవేత్తను రూట్ బ్రిడ్జ్ మ్యాన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే సజీవ వేర్ల వంతెనల పరిరక్షణకు ఆయన చేసిన అసాధారణ కృషికి గాను భారత ప్రభుత్వం 2026 జనవరిలో ఆయనకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. హ్యాలీవార్ చిన్న వయసులో అంటే సుమారు 10 ఏళ్లప్పుడు వర్షాకాలంలో నదులు దాటడానికి గ్రామీణులు పడే కష్టాలను చూశారు. వెదురుతో కట్టే తాత్కాలిక వంతెనలు వరదలకు కొట్టుకుపోయేవి. దీనికి శాశ్వత పరిష్కారం చూడాలనుకున్నారు. అందుకు హ్యాలీవార్ రబ్బర్ చెట్ల ఊడలను నదులకు ఇరువైపులా వెదురు బద్దల సహాయంతో అల్లుతూ అవతల వైపునకు చేర్చే సాంప్రదాయ కళలో నైపుణ్యం సాధించారు. ఆయన నిర్మించిన వాటిలో వుమ్కార్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ అద్భుత సృష్టి అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ వంతెనలు నడవడానికి వీలుగా బలంగా తయారవ్వడానికి దాదాపు 40 నుండి 50 ఏళ్ల నిరంతర శ్రమ సంరక్షణ అవసరమవుతాయి. అయితే ఈ రూట్ బ్రిడ్జ్ల ప్రత్యేకత ఏమిటంటే సిమెంట్ ఇనుముతో కట్టే ఆధునిక వంతెనలు కాలక్రమేణా బలహీన పడిపోతాయి. కానీ ఈ సజీవ వేర్ల వంతెనలు కాలం గడిచే కొద్దీ, చెట్లు పెరిగే కొద్దీ మరింత బలాన్ని పుంజుకుంటాయి. 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. మేఘాలయలోని ఈ అద్భుత వంతెనలు ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో కూడా ఉన్నాయి. ప్రస్తుతం హ్యాలీవార్ తన తర్వాతి తరాలకు, పిల్లలకు మరియు గ్రామస్తులకు ఈ అద్భుతమైన సాంప్రదాయక విద్యను నేర్పిస్తూ దీనిని కాపాడుతున్నారు.

ఈనాటి సాయం సమీరంలో చివరిగా వ్యక్తిత్వంలోని అంశం ప్రొఫెషనల్ ఎటికెట్. ఆఫీస్ లేదా ఉద్యోగం చేసే చోట మనం ప్రవర్తించే విధానం మన కెరీర్ ఎదుగుదలకు చాలా ముఖ్యం. సమయ పాలన కూడా ఇక్కడ ఎంతో ముఖ్యమండి. ఎలా అంటే, ఆఫీస్కు నిర్దేశించిన సమయం కంటే 5 నిమిషాల ముందే రావడం మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు సమయానికి హాజరు కావాలి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఆలస్యమైతే ఆ విషయాన్ని ముందుగానే తెలియజేయాలి. ఆఫీస్ డెస్క్ దగ్గర ఉన్నప్పుడు పర్సనల్ ఫోన్ను సైలెంట్ లేదా వైబ్రేషన్ మోడ్లో ఉంచటం మంచిది. పదే పదే వచ్చే రింగ్ టోన్స్ పక్కన ఉన్నవారికి ఇబ్బందిని కలిగిస్తాయి. అలాగే ఒకరి డెస్క్ దగ్గరకు వెళ్ళినప్పుడు వారి కంప్యూటర్ వాడడం లేదా వారి అనుమతి లేకుండా వారి వస్తువులు అంటే పెన్, నోట్బుక్ లాంటివి తీసుకోవడం మర్యాద కాదు. క్యూబికల్స్ లేదా ఓపెన్ ఆఫీస్ స్పేస్లో ఉన్నప్పుడు పక్కవారితో లేదా ఫోన్లో మరీ గట్టిగా మాట్లాడకూడదు. అవసరమైతే మీటింగ్ రూమ్కి వెళ్ళి మాట్లాడడం ఉత్తమం. ఆఫీస్లో ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం, గాసిప్స్ ప్రచారం చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇది ప్రొఫెషనల్ ఇమేజ్ని దెబ్బతీస్తుంది. ఆఫీస్లో మన ప్రతిభ మనల్ని ఒక స్థాయికి చేరిస్తే మన ప్రవర్తన ఇంకా మన మేనర్స్ మనల్ని అంతకంటే ఉన్నత స్థాయిలో నిలబడతాయి.

సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో విని శ్రోతలకు కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమలో వ్యవసాయదారుల కార్యక్రమంలో గోదావరి మరియు ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వరి రకాలు, వాటి లక్షణాలు, అధిక దిగుబడులకు సూచనలు, ఈ అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బిఎన్విఎస్ఆర్ రవికుమార్ గారి ప్రసంగం. జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో రసాయనిక ఎరువులతో పోషకాల లెక్క, ఈ అంశంపై శ్రీమతి సిహెచ్ కమలారాణి అందించే సమాచారం. 7:45 వికసిత్ భారత్, 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్ర ప్రసారం. రాత్రి 10:00 విజయవాడ కేంద్రం నుండి నాటిక ప్రసారం అవుతుంది. 10:30 ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసారంలోని ముఖ్య అంశాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, స్త్రీలు పొంగిన జీవగడ్డ దేశభక్తి గీతం బృందగానం. 6:10 భక్తిరంజనిలో శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృక స్థవం, మొహరం భక్తి గీతాలు వింటారు. 6:30 చింతనలో ఖురాన్ సూక్తులు వ్యాఖ్యాత శ్రీమతి ఎస్ రజియా బేగం. 6:35 పొలం పనులు రైతు సోదరుల కార్యక్రమంలో సంచార పశు ఆరోగ్య సేవలు ఉపయోగాలు, ఈ అంశం గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలలో వందే మాతరం గీత రచయిత బకించంద్ర చటర్జీ జయంతి, ఇంటర్నేషనల్ డే ఎగనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా నేటి మాటలో కొన్ని వివరాలు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, డిఎడిక్షన్ సెంటర్ వల్ల ఉపయోగాలు, శ్రీమతి శతగోపం సుబ్బలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి కె ఇందిర, అనంతరం గాంధీ మార్గం పుష్పాంజలి తదితర అంశాలుంటాయి. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గానం, శ్రీ బిఏ నారాయణ సహకార గానం, శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వయలిన్, శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి మృదంగం. 8:59 తిరిగి 10:30 పాటల పల్లకి, 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ శీర్షికన మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి కె ఫకీరప్ప ఐపీఎస్, పరిచయకర్త ఎన్ మణి. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 హిందీ సినిమా పాటల కార్యక్రమం, మధ్యాహ్నం 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉందాం శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ. ఇక మా రెండవ ప్రసారం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. 5:30 సంధ్యారాగం, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం, 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కొబ్బరిలో తెగుళ్ల యాజమాన్యం, అంబాజీపేట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి నీరజ గారి ప్రసంగం. జానపద గీతం. కొబ్బరి

ఎల్పాంలో సర్పిలాకార తెల్లదోమ సమస్య జాగ్రత్తలు వ్యవసాయ సమాచారంలో సిహెచ్ కమలారాణి గారి సూచనలు వింటారు. ఇక ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య విశేషాలు. ఇక వార్తా ప్రసారాల కార్యక్రమాలు నిర్దేశిత సమయాల్లో యథావిధిగా కొనసాగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తిమోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
0: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్

0: సెక్టర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న విబిజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్ పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక, ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ధి, పర్యాటక రంగాల అభివృద్ధికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటి వరకు భారత్ కుదుర్చుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్ధతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్ధతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
1: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier to support the global economy.
0: Venezuela lo sambhavinchina వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి, అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో గోదావరి మరియు ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వరి రకాలు, వాటి లక్షణాలు, అధిక దిగుబడులకు సూచనలు ఈ అంశం గురించి డాక్టర్ బిఎన్విఎస్ఆర్ రవికుమార్ గారి ప్రసంగం, జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారంలో రసాయనిక ఎరువులతో పోషకాల లెక్క ఈ అంశాలు వింటారు. ముందుగా గోదావరి మరియు ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వరి రకాలు, వాటి లక్షణాలు, అధిక దిగుబడులకు సూచనలు ఈ అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బిఎన్విఎస్ఆర్ రవికుమార్ గారి ప్రసంగం వింటారు.
1: ఇప్పుడు మనము గోదావరి మరియు ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వరి రకాలు, వాటి లక్షణాలు, అధిక దిగుబడులకు సూచనలు గురించి తెలుసుకుందాము. భారతదేశంలో వరి ప్రధాన ఆహార పంట. మన రాష్ట్రంలో వరి సుమారుగా 22 నుంచి 23 లక్షల హెక్టేర్లో సాగు చేయబడుతూ సుమారుగా 125 నుంచి 130 లక్షల టన్నులు ఉత్పత్తి చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో వరి ఉత్పాదకత సార్వాలో 55-75 కిలోలు హెక్టేర్కు గాను, దాళ్వాలో 69-79 కిలోలు హెక్టేర్కు గాను 2024-25 సంవత్సరంకు నమోదవుతూ రాష్ట్ర మరియు జాతీయ ఆహార అవసరాలకు తీర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మేలైన రకాల ఎంపిక, మెరుగైన యాజమాన్య పద్ధతులు ఆచరించడం వలన వరిలో అధిక దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఈ సార్వా సీజన్లో దాదాపుగా 17 లక్షల హెక్టేర్ల వరకు వరి సాగుకి అవకాశం ఉంది. సార్వా వరి సాగులోని ముఖ్యమైన సమస్యలను గురించి చూసుకున్నట్టయితే వర్షపాతం అస్థిరంగా ఉండటం వలన నాట్లు ఆలస్యం అవ్వటం, నీటి కొరత లేదా కొన్ని సందర్భాల్లో అధిక వర్షాల వల్ల ముంపు సమస్యలు ఏర్పడతాయి. ప్రారంభ దశలో నారు పెరుగుదల మందగించడం, అధిక ఉష్ణోగ్రతలు మరియు తరువాత తక్కువ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల పంట పెరుగుదల దెబ్బతింటుంది. దోమ వంటి కీటకాల ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే షీత్ బ్లైట్, బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ వంటి వ్యాధులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో కలుపు మొక్కల సమస్య అధికంగా ఉండడం వలన దిగుబడులు తగ్గుతాయి. ఆలస్యంగా నాట్లు, తగిన రకాలు ఎంపిక చేయకపోవడం, కార్మికుల కొరత మరియు సాగు వ్యయాలు పెరగడం కూడా రైతులకు ప్రధాన సమస్యలుగా మారుతాయి. ఇవన్నీ కలిసి సార్వాలో వరి దిగుబడి మరియు నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. సార్వాలో ఎటువంటి వరి రకాలు వేసుకోవాలని దాని గురించి చూసుకుంటే జూన్ మాసంలో 140 నుండి 150 రోజుల కాలపరిమితి కలిగి దీర్ఘకాలిక వరి రకాలు వెదజల్లే పద్ధతిలో కానీ సాధారణ పద్ధతిలో కానీ సాగు చేసుకోవచ్చు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో 140 రోజులు లేదా అంతకంటే తక్కువ రోజుల్లో పండే వరి రకాలు ఎంపిక చేసుకోవడం మంచిది. జూన్ 1వ వారం నుండి జూలై 15 వరకు నారుమడులు వేసుకోవాలి. సార్వ

లో సాగు చేసే వరి రకాలు కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోకుండా దోమ మరియు ఎండాకు తెగుళ్లను తట్టుకునే లక్షణాలు కలిగి ఉండాలి. అదనంగా మంచి గిన్నె నాణ్యతతో అధిక దిగుబడులనిచ్చే రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం పచ్చి బియ్యానికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తినడానికి అనువైన రకాల సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మన ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 2026 సంవత్సరంలో కొత్తగా విడుదలైన వరి రకాల గురించి తెలుసుకుందాం. మచిలీపట్నం పరిశోధన స్థానం నుంచి MCM 125 అనే మిక్కిల్ సన్నగింజ రకాన్ని విడుదల చేశారు. ఈ రకం చౌడు భూములు మరియు సాధారణ భూముల్లో సాగుకు అనువుగా ఉండి సేంద్రియ సాగు పద్ధతిలో కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అదనంగా దోమను తట్టుకుని ముద్రావస్థ లక్షణంతో అధిక దిగుబడులను ఇస్తుంది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేరు నుంచి సార్వాకు మరియు దాల్వాకు అనువైన మిక్కిలి సన్నగింజ రకం MTU 1282 రకాన్ని విడుదల చేయడం జరిగింది. వ్యవసాయ పరిశోధన స్థానం జంగమేశ్వరపురం నుండి తినడానికి అనువైన మిక్కిలి సన్నగింజ రకం JMP 132 నాగార్జునసాగర్ కుడి ఆయకట్టు ప్రాంతాలకు మరియు ఏకపంట వేసే పల్లపు ప్రాంతాలకు మొట్టమొదటిసారిగా విడుదల చేశారు. వ్యవసాయ పరిశోధన స్థానం ఉట్కూరు నుండి UTR 181 అనే మిక్కిలి సన్నగింజ రకాన్ని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా మరియు కృష్ణా మండలాల్లో ఏకపంట వేసే పల్లపు ప్రాంతాలకు విడుదల చేశారు. వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు నుండి మధ్యస్థ సన్నగింజ రకం RGL 7016 ఉత్తర కోస్తా మరియు కృష్ణా మండలాలకు సాగుగా విడుదల చేశారు. ఇప్పుడు మనం సాధారణ పరిస్థితుల్లో గోదావరి, ఉత్తర కోస్తా మరియు ఉన్నత శ్రేణి గిరిజన మండలాలకు అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఉన్నత శ్రేణి గిరిజన మండలం అంటే అల్లూరు సీతారామరాజు మరియు మన్యం జిల్లాల రైతులకు 150 రోజుల కాలపరిమితి కలిగిన రకాలు వేసుకోవాలనుకున్నప్పుడు MTU 1262, RGL 2537 మరియు MTU 1318 రకాలు ఎంచుకోవచ్చు. అలాగే 140 రోజుల కాలపరిమితి కలిగిన రకాలు కావాలనుకున్నప్పుడు MTU 1224, MTU 1282 రకాలు ఎంచుకోవచ్చు. మన ఉత్తర కోస్తా మండలాలు అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం మరియు అనకాపల్లి జిల్లాలకు 150 రోజులు కాలపరిమితి కలిగిన రకాలు చూసుకున్నట్టయితే MTU 1262, BPT 2846, RGL 2537, MTU 1318 స్వర్ణ, MTU 1061, MTR 181 రకాలు సెలెక్ట్ చేసుకోవచ్చు. 140 రోజుల కాలపరిమితి కలిగిన రకాలను చూసుకున్నట్లయితే MTU 1224, MCM 103, MTU 1310, MTU 1232, MTU 1275, MTU 1282, MCM 125 మరియు RGL 7016 రకాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే గోదావరి మండలం అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు మరియు కాకినాడ జిల్లా రైతులకైతే 150 రోజుల కాలపరిమితి కలిగిన MTU 1318, స్వర్ణ, ఇంద్ర, PLA 1100, సాంబా మషూరి, మారిటేరు మషూరి రకాలను సెలెక్ట్ చేసుకోవచ్చు. 140 రోజుల కాలపరిమితి కలిగిన రకాలను చూసుకున్నట్లయితే MTU 1224, MTU 1281, MCM 103, MTU Rice 1310, MTU 1232, MTU 1275 మరియు MCM 125 రకాలను రైతులు సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు వస్తాయి. అలాగే ముంపును తట్టుకునే రకాల గురించి తెలుసుకుందాం. వరిలో ముంపు వలన పంటకు తీవ్రమైన నష్టాలు కలుగుతాయి. ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండటం వలన నేలలో ఆక్సిజన్ లోపించి వేర్లు సరిగ్గా శ్వాస తీసుకోలేవు. దీనివలన మొక్కల పెరుగుదల మందగించి ఆకులు పసుపు రంగులో మారతాయి. నత్రజని, జింకు వంటి పోషకాలు నేల నుండి కోల్పోవడం వల్ల టిల్లర్లు తగ్గిపోయి మొక్కలు బలహీనపడతాయి. 5 నుంచి 7 రోజుల కంటే ఎక్కువ కాలం పూర్తిగా మునిగితే మొక్కలు కొళ్ళిపోవడం లేదా ఎండిపోవడం జరుగుతుంది. పుష్పించే దశలో ముంపు వస్తే గింజలు నిండుగా సరిగా జరగక దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అదనంగా బ్లాస్ట్, సీడ్ బ్లైట్, బ్యాక్టీరియల్ లైఫ్ బ్లైట్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ముంపు తీవ్రతను బట్టి దిగుబడిలో 20-80% వరకు నష్టం కలగవచ్చు. గింజల నాణ్యత కూడా తగ్గిపోవడంతో రైతుకి ఆర్థికంగా నష్టం ఎక్కువగా ఏర్పడుతుంది. ముంపును తట్టుకునే రకాలను చూసుకున్నట్లయితే MTU 1232, PLA 1100, MTU 1064, MTU 1140, MTU 1172 మరియు MTU 1223 రకాలను సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు చౌడును తట్టుకునే రకాల గురించి తెలుసుకుందాం. చౌడు నేలలు అనేవి నేల

లో అధిక లవణాలు లేదా సోడియం ఉండటం వల్ల పంట ఎదుగుదల దెబ్బతినే నేలలు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా తీర ప్రాంతాలు మరియు కాలువ చివర ప్రాంతాలు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ సరైన నిర్వహణ పద్ధతులు పాటిస్తే చౌడు నేలల్లో కూడా వరిని విజయవంతంగా సాగు చేసుకోవచ్చు. చౌడు నేలల్లో నేల సవరణలు వాడటం చాలా ముఖ్యం. సోడిక్ నేలల్లో సాధారణంగా జిప్సం వేయడం ద్వారా నేలలోని సోడియాన్ని తగ్గించి నిర్మాణాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సాధారణంగా నేల పరీక్ష ఆధారంగా జిప్సం మోతాదు నిర్ణయించాలి. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు వంటి సేంద్రియ పదార్థాలు నేలలో కలపడం వల్ల నేల సూక్ష్మజీవి కార్యకలాపం పెరిగి లవణ ప్రభావం తగ్గుతుంది. చౌడును తట్టుకునే రకాలు మనం చూసినట్లయితే MCM రైస్ 103, ఇంద్రా తర్వాత పాండురంగ MCM 125 రకాలని సాగు చేసుకున్నట్లయితే చౌడు భూముల్లో కూడా రైతులకి అధిక దిగుబడులు వస్తాయి. ముదురు నారు వేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు దానికి తగిన లక్షణాలు ఉన్న రకాలని సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రకాలు ఎక్కువ కాలం నారుమడిలో ఉన్నప్పటికీ పొడవుగా పెరగకుండా బలహీన కాండంతో ఉండాలి. ముదురు నారు పరిస్థితులను చూసుకున్నట్లయితే ముదురు నారుకు సౌడపడ రకాలు ముఖ్యంగా ఎక్కువ కాలం నారుమడిలో ఉన్నప్పటికీ పొడవుగా పెరిగిపోకుండా బలమైన కాండంతో ఉండాలి. నాటిన తర్వాత త్వరగా కొత్త వేర్లు, టిల్లర్లు ఏర్పడే సామర్థ్యం ఉండాలి. ఎక్కువ ఎరువులకు స్పందించి మంచి పెరుగుదల చూపడంతో పాటు పడిపోకుండా ఉండే గుణం అవసరం. వ్యాధులు మరియు పురుగులను తట్టుకునే శక్తి కలిగి ఉండాలి. అదేవిధంగా ముదురు నారు నాటిన తర్వాత కూడా దిగుబడిలో పెద్దగా తగ్గుదల రాకుండా మంచి గింజ నాణ్యత నిలుపుకోవాలి. ఈ ముదురు నారు పరిస్థితులకు తట్టుకునే రకాలను కనుక చూసుకున్నట్లయితే MTU 10-61, RGL 25-37, MTU 10-64, MTU 7-029, MTU 13-18 మరియు BPT 28-46. నేరుగా విత్తే పద్ధతికి అనువైన వరి రకాలను చూసుకున్నాం. ముందు వరి సాగులో నేరుగా విత్తే పద్ధతి అనేది సాంప్రదాయ నాట్లు పద్ధతితో పోలిస్తే అనేక ఉపయోగాలు కలిగిన ఆధునిక సాగు విధానం. కార్మికుల కొరత, సాగునీటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో నేరుగా విత్తే పద్ధతి రైతులకు ఆర్థికంగా, సాంకేతికంగా లాభదాయకంగా మారుతుంది. ఈ పద్ధతిలో నర్సరీ పెంపకం, నాట్లు అవసరం లేకుండా సిద్ధం చేసిన పొలంలో విత్తనాలను నేరుగా విత్తడం జరుగుతుంది. దీనివల్ల కార్మిక వ్యయం గణనీయంగా తగ్గి సాగు ఖర్చు తగ్గుతుంది. అలాగే నాట్ల సమయంలో ఎక్కువగా అవసరమయ్యే నీటి వినియోగం తగ్గి సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే 20-30% వరకు నీటిని పొదుపు చేసుకోవచ్చు. నేరుగా విత్తే పద్ధతి అనువైన వరి రకాలు చూసుకున్నప్పుడు MTU 12-24, MTU 12-62, MTU 13-18, BPT 27-82, BPT 25-95, BPT 28-46, BPT 22-70, MTU 11-40, MCM 103, అలాగే MCM 125 రకాలు నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. ఎల్నినో పరిస్థితులను చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ప్రధానంగా నైరుతి ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతంలో పంటల స్థాపన, పెరుగుదల మరియు ఉత్పాదకతను నిర్ణయించడంలో ఋతుపవనాలు, వర్షాలు సకాలంలో ప్రారంభం కావటం మరియు సమానంగా విస్తరించడం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాత నమూనాలలో గణనీయమైన వైవిధ్యం కనిపిస్తుంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా దీర్ఘకాలిక అంచనా ప్రకారం జూన్ 2026 తర్వాత ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీనివలన ఖరీఫ్ సీజన్లో ఉత్తర కోస్తా ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ ఋతుపవన వర్షాలు మరియు కరువు లాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా స్వల్పకాలిక లేదా మధ్యకాలిక వ్యవధి కలిగిన రకాలు సాగు చేసుకోవాలి. తక్కువ ఉష్ణోగ్రతలు మరియు వెలుతురు మార్పులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ప్రారంభ దశలో వేగంగా పెరిగి తర్వాత టిల్లర్లు ఏర్పరచుకునే గుణం అవసరం. అదేవిధంగా వ్యాధులను మరియు పురుగులను తట్టుకునే శక్తి ఉండాలి. ఆలస్య నాట్లు సాధారణంగా నీటి లభ్యత తగ్గే అవకాశం ఉండడంతో తక్కువ నీటిలో కూడా పెరిగే సామర్థ్యం అవసరం ఉండాలి. గింజలు నింపు బాగా జరిగి పడిపోకుండా ఉండే బలమైన కాండం కలిగి ఉండాలి. అలాగే తక్కువ కాలంలోనూ మంచి దిగుబడి మరియు గింజ నాణ్యతను ఇవ్వగల లక్షణాలు కలిగిన రకాలను మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లక్షణాలు ఉన్న రకాలను చూసుకున్నట్లయితే MTU 11-21, MTU 11-53, MTU 11-56, MTU 12-93, MTU 12-90,
ఎన్ఎల్ఆర్ 3

49, ఎన్ఎల్ఆర్ 3354, ఎన్ఎల్ఆర్ 3238 రకాలని మనము ఎల్నినో పరిస్థితులు వచ్చినట్లయితే, అవి సాగు చేసుకున్నట్లయితే మనకి దిగుబడులు తగ్గకుండా మంచి లాభాలు పొందవచ్చు. అధిక దిగుబడులకు కొన్ని సూచనలు. మంచి విత్తనం వ్యవసాయ పరిశోధన స్థానం లేదా ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థ నుండి కానీ, మంచి రైతుల దగ్గర నుంచి కానీ తీసుకుని మొలక శాతం 80% కన్నా ఉంటే వాటిని విత్తనం కన్నా వాడుకోవచ్చు. విత్తన శుద్ధి తప్పకుండా చెయ్యాలి. విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను నివారించడానికి పొడి విత్తనంకు 1 కిలో విత్తనానికి 3 గ్రాములు కార్బండిజం లేదా 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా 1.5 మిల్లీలీటర్ టెబుకనజోల్ కలిపిన మందు ద్రావణంలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండి కట్టిన తర్వాత నారుమడిలో వేసుకోవాలి. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే నాటు పద్ధతికి ఎకరానికి 20 నుంచి 25 కిలోలు, పొడి విత్తనం వెదజల్లుటకు 24 నుంచి 30 కిలోలు, యాంత్రిక వరి సాగు విధానం, గొర్రుతో విత్తుట, బెంగాల్ నాటు మరియు తడి విత్తనం వెదజల్లుటకు 12 నుంచి 15 కిలోలు, డ్రమ్ సీడర్తో అయితే 10 నుంచి 12 కిలోలు, స్త్రీ పద్ధతిలో అయితే 2 కిలోలు అవసరమవుతుంది. ఆరోగ్యవంతమైన నారు పెంచడానికి సూచనలు చూసుకున్నట్లయితే నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము చేసి చదును చేసి నీరు బయటికి పోవుటకు వీలుగా కాలువలు చేసుకోవాలి. 5 సెంట్ల నారుమడికి దమ్ములో 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, విత్తనం జల్లిన 10 రోజులకు 2 కిలోల యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాషును వేసుకోవాలి. నారుమడిలో కలుపు నివారణకు విత్తిన 7 నుంచి 8 రోజుల్లోపు ప్రిట్లాక్లోర్ ద్రావకం లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు లేదా పైరజో సల్ఫరాన్ ఇథైల్ లీటర్ నీటికి 0.4 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాలి. నారు ఎదిగే దశలో ఇంకా కలుపు ఉన్నట్లయితే 15వ రోజున సైహాలఫా బ్యూటైల్ 10% ద్రావకం 2 మిల్లీలీటర్లు 1 లీటర్లో నీటికి లేదా విస్పెరిబ్యాక్ సోడియం 10% ద్రావకం లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్ల చొప్పున ఎకరా నారుమడికి 200 లీటర్ల మందు ద్రావకాన్ని పిచికారీ చేసుకోవాలి. నారు పీకడానికి వారం రోజులు ముందు ప్రతి సెంటు నారుమడికి 160 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు చల్లడం వల్ల వరి నాటిన 20 నుంచి 25 రోజుల వరకు కాండం తొలుచు పురుకు, ఉల్లికోడు మరియు ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించుకోవచ్చు. ప్రధాన పొలంను మనం 3 నుంచి 4 సార్లు దమ్ము బాగా చేసి చదును చేసుకోవాలి. ఆయా మండలాలకు సిఫారసు చేసిన భాస్వరం ఎరువును ఆఖర్దమ్ములో వేసుకోవాలి. దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలకు 25 నుండి 30 రోజుల వయసున్న నారును ఊడ్చుకోవాలి. 2 నుండి 3 మొనలు నారుని ఊడ్చాలి. కాలి బాటలను 2 నుంచి 3 మీటర్లు విధిగా ఉండేటట్లు చేసుకోవాలి. సిఫార్సు చేసిన నత్రజనిని 3 సమభాగాలుగా మొదటిసారి నాటడానికి ముందు, 2వసారి పిలకల దశలో మరియు ఆఖరిగా అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. పొటాష్ ఎరువును సగభాగాన్ని మొదటి దఫాలో మరియు మిగతా సగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. ప్రధాన పొలంలో కలుపు నివారణకు నాట్లు వేసిన 3 నుంచి 5 రోజుల్లోపు పల్చగా నీరు పెట్టి ఎకరానికి 1 నుండి 1.25 లీటర్లు బ్యూటాక్లోర్ లేదా 400 మిల్లీలీటర్లు ప్రిట్లాక్లోర్ లేదా బెన్సల్ఫ్రాన్ మిథైల్ ప్లస్ ప్రిట్లాక్లోర్ గుళికలు 4 కిలోల చొప్పున సమానంగా పడేలాగా ఎకరానికి 25 నుంచి 30 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. సమయానుకూలంగా ఉధృతిని బట్టి పురుగులను మరియు తెగుళ్లను నివారించుకోవాలి. అలాగే నేరుగా విత్తే పద్ధతి పాటిస్తున్న రైతులు తీసుకోవాల్సిన మెళుకువలను చూసుకున్నట్టయితే, ఉత్తర కోస్తా మరియు గోదావరి మండలం నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేస్తున్న రైతులు పడిపోని వరి రకాలని ఎంపిక చేసుకోవాలి. ముంపు మరియు చౌడు భూములలో యద పద్ధతిలో సాగు చేయరాదు. యద పద్ధతికి నీటి లభ్యత మరియు వర్షపాతాన్ని అనుసరించి సాగు చేసుకోవాలి. సిఫార్సు చేస్తున్న ఎరువుల్లో భాస్వరం పూర్తిగా సగభాగం పొటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజనిని మొదటి దఫ విత్తిన 15 రోజులకు, 2వసారి పిలకల దశలో మరియు ఆఖరిసారి అంకురం ఏర్పడే దశలో పొటాష్ ఎరువుతో పాటు వేసుకోవాలి. దుక్కి దున్ని యద పద్ధతిలో విత్తిన వెంటనే పెండమితాలిన్ 700 మిల్లీలీటర్లు ఎకరానికి తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. దమ్ము చేసి ఎదజల్లిన పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజులకు భూమిలో తేమ ఉండేటట్లు చూసుకుని ఎకరానికి 600 మిల్లీలీటర్లు ప్రిట్లాక్లోర్ ప్లస్ సేఫనర్ లేదా 4 కిలోలు బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ ప్రిట్లాక్లోర్ గుళికలు 20 కిలోల ఇసుకలో కలిపి విత్తనం వెదజల్లిన లేదా డ్రమ్ సీడర్తో విత్తిన పొలంలో

0: సమానంగా జల్లుకుంటే కలుపు రాకుండా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా రైతులు వారి పరిస్థితులను అనువుగా ఉండే వరి రకాలను సాగు చేయడం వలన మంచి దిగుబడులు పొంది వరి సాగును లాభదాయకంగా చేసుకోగలరు.
1: ఇంతవరకు గోదావరి మరియు ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వరి రకాలు, వాటి లక్షణాలు, అధిక దిగుబడులకు సూచనలు ఈ అంశం గురించి డాక్టర్ బిఎన్ విఎస్ఆర్ రవికుమార్ గారి ప్రసంగం విన్నారు. జానపద గీతం వింటారు.

0: పోషకాల లెక్క. ఈ అంశంపై శ్రీమతి సిహెచ్ కమలారాణి అందించే వివరాలు వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో రసాయనిక ఎరువుల్లో పోషకాల లెక్క గురించి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అందిస్తున్న కొన్ని సలహాలు సూచనల గురించి తెలుసుకుందాం. రైతులు ఎరువుల బస్తాలని తెచ్చుకునేటప్పుడు ఎరువుల బస్తాల మీద ఆ ఎరువులో ఉండే పోషకాల శాతం ముద్రించబడి ఉంటుంది. యూరియా బస్తా మీద 46% దాకా ఉంటుంది. అంటే 100 కిలోల యూరియాలో 46 కిలోల నత్రజని కలిగి ఉంటుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో 16% దాకా భాస్వరం ఉంటుంది. అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాషులో అయితే 60% పొటాష్ ఉంటుంది. ఈ ఎరువుల్లో ఒకే పోషక పదార్థం ఉండడం వల్ల వీటిని సూటి ఎరువులు అని పిలుస్తారు. 2 లేదంటే 3 పోషకాలు కలిగి ఉండే ఎరువులనే కాంప్లెక్స్ ఎరువులు అని అంటాం. డిఏపిలో 18% నత్రజని ఇంకా 46% భాస్వరం కలిగి ఉంటాయి. ఇప్పుడు పోషకాల గణన గురించి తెలుసుకుందాం. ప్రతి రసాయనిక ఎరువుకి సంబంధించి ఖచ్చితమైన ఎరువుల శాతాన్ని సూచిస్తూ ఎరువుల గ్రేడ్ని తెలియచేస్తారు. ఉదాహరణకి ప్రతి 100 కిలోలకి 10:20:10లో అంటే 10 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇంకా 10 కిలోల పొటాషియం కలిగి ఉంటాయి. ఒక్కొక్కసారి రసాయనిక ఎరువుల్లో పోషకాల నిష్పత్తి ఒకటే అయినా పోషకాల శాతంలో మాత్రం తేడాలు ఉండవచ్చు. సంతులిత ఇంకా ఖచ్చితమైన పోషకాల వాడకం అనేది సుస్థిర వ్యవసాయానికి అలాగే ఆహార భద్రత సాధించడానికి అవసరమైన సాధనం. ఉదాహరణకి పత్తి బీటీ పంటకి ఎకరానికి 60 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇంకా 24 కిలోల పొటాష్ సిఫార్సు చేయబడుతుంది. ఎంచుకునే ఎరువుల్లో పోషకాల మోతాదును బట్టి అవసరమయ్యే ఎరువుల్ని లెక్కించుకోవచ్చు. కిలో నత్రజని కోసం 2.17 కిలోల యూరియాని వాడుకోవాలి. ఇంకా కిలో భాస్వరం అందించడానికి 6.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. కిలో పొటాష్ కోసం 1.67 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వాడుకోవాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలని వాడినప్పుడు వాటి మోతాదుని అనుసరించి అవసరమైన ఎరువులు లెక్క కట్టి సరైన అంటే అవసరమైనంత మోతాదులో వాడి వృధా ఖర్చు తగ్గించుకొని పోషకాల సమతుల్యతని పొందవచ్చు. ఎరువుల వాడకంలో కాంప్లెక్స్ ఎరువుల్ని దుక్కిలో విత్తనాలు వేసేటప్పుడే వాడుకోవాలి. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వాడకం వల్ల పోషకాలు సమర్థవంతంగా పనిచేయు. కాబట్టి యూరియాని పలు దఫాలుగా వేసుకోవాలి. ఎక్కువగా యూరియా వాడడం వల్ల చీడపీడలు, తెగుళ్ళు సోకుతాయి. రసాయనిక ఎరువుల్లో పోషకాల శాతం గురించి తెలుసుకుందాం. మొదటిది సూటి నత్రజని ఎరువులు, అమ్మోనియం సల్ఫేట్. దీంట్లో నత్రజని 20.6% ఉంటుంది, అలాగే గంధకం 23% ఉంటుంది. ఇంకా యూరియాలో నత్రజని 46% ఉంటుంది. యూరియా కోటెడ్లో 45% నత్రజని, ఇంకా అమ్మోనియం క్లోరైడ్లో నత్రజని 25% ఉంటుంది. కాల్షియం అమ్మోనియం నైట్రేట్లో అయితే 25%. అలాగే అమ్మోనియం సల్ఫేట్ నైట్రేట్లో నత్రజని 26% ఉంటుంది, ఇంకా గంధకం 12%. యూరియా అమ్మోనియం నైట్రేట్లో నత్రజని 32% ఉంటుంది, ఇంకా గంధకం పూత కలిగిన యూరియాలో నత్రజని 37%, గంధకం 17% ఉంటుంది. ఇప్పుడు సూటి భాస్వరం ఎరువుల గురించి తెలుసుకుందాం. ఇందులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో భాస్వరం 16% ఉంటుంది, అలాగే గంధకం 12%. సూపర్ ఫాస్ఫేట్లో భాస్వరం 48%, రాక్ ఫాస్ఫేట్లో 18% భాస్వరం ఉంటుంది. ఇప్పుడు సూటి పొటాషియం ఎరువుల గురించి తెలుసుకుందాం. ఇందులో మ్యూరేట్ ఆఫ్ పొటాషులో పొటాషియం 51-60% దాకా ఉంటుంది. అలాగే సల్ఫేట్ ఆఫ్ పొటాషులో పొటాషియం 48-50% దాకా ఉంటుంది, ఇంకా గంధకం 17% ఉంటుంది. అదేవిధంగా నత్రజని ఇంకా భాస్వరం కలిగిన ఎరువుల గురించి తెలుసుకుందాం. మోనో అమోనియం ఫాస్ఫేట్, ఇందులో నత్రజని 11% ఉంటుంది, భాస్వరం 52% ఉంటుంది. డై అమోనియం ఫాస్ఫేట్లో నత్రజని 18%, భాస్వరం 46%. అలాగే అమోనియం ఫాస్ఫేట్ సల్ఫేట్లో 16-20-0 ఈ పద్ధతిలో నత్రజని 16% ఉంటుంది, భాస్వరం 20%, ఇంకా గంధకం 13% ఉంటుంది. అలాగే అమోనియం ఫాస్ఫేట్ సల్ఫేట్ 20-20-0 ఈ పద్ధతిలో నత్రజని 20% ఉంటుంది, భాస్వరం 20, అలాగే గంధకం 13% కలిగి ఉంటుంది. ఇంకా నైట్రోఫాస్ఫేట్లో అయితే 20-20-0

0: ఈ నిష్పత్తిలో నత్రజని 20% ఉంటుంది, భాస్వరం 20% ఉంటుంది. ఇంకా నైట్రోఫాస్ఫేట్ 23:23:0 ఈ నిష్పత్తిలో నత్రజని 23% ఉంటుంది, ఇంకా భాస్వరం 23% ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలియచేస్తున్నారు.
1: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: గ్రామానికి వెళ్ళి అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఈ ఖేత్ బచావ్ మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తున్నారు జూన్1 నుండి 30 వరకు. దీంట్లో మన తెలంగాణలో చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ ద్వారా మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు అటారీ అని మాకు ఐసీఆర్ సంబంధించిన సంస్థ సౌత్ జోన్ కి, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు అందరి భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో 30 రోజులు అందరూ ప్రతి ఒక్క శాస్త్రవేత్త వ్యవసాయ శాఖ సంబంధించిన వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల్లో ప్రధానమైన ప్రచారాంశాలు ఏమున్నాయి, వీటి మీద మీరు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు?
0: అయితే దీన్ని అంటే ఈ ముందస్తుగా అవగాహన కార్యక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 అంశాలు ఇందులో. ఒకటి, ఎరువుల వినియోగాన్ని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడము. రెండవది ఏంటంటే నేలల పరిరక్షణ, నేల ఆరోగ్యము కాపాడుకోవడం. ఈ 2 ప్రధాన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మొత్తం అంశాలను కనుక మనం చూసుకున్నట్టయితే ఒక 10 అంశాలుగా చేసుకున్నట్టయితే, మొదలు ఏంటంటే తప్పనిసరిగా రైతు సోదరులు ఏంటంటే నేలల మట్టి పరీక్ష చేసుకోవాలి. మట్టి పరీక్ష చేసుకుని మట్టి పరీక్ష ఆధారంగానే ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. సో ఆ ఎరువుల యాజమాన్యం కూడా ఏంటంటే పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా మనకు దొరుకుతున్న పశువుల ఎరువు కానీ లేదంటే చెరువు మట్టి తోలుకోవడం కానీ ఇలాంటి కొన్ని అంశాలను రైతు క్షేత్రస్థాయిలో మేము తీసుకెళ్లడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎరువుల వినియోగంపై పెట్టే ఖర్చు ఒకటి తగ్గుతుంది, రెండవది ఏంటంటే ఈ పర్యావరణాన్ని కూడా మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సో రసాయన ఎరువుల వినియోగం వల్ల మనకి ఏవైతే భూగర్భ జలాలు కానీ ఇవన్నీ కలుషితం కావడం అనేది ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక 100 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఈ జిల్లాలో ఏంటంటే వినియోగము అత్యధిక స్థాయిలో ఉంది. సో వాటి ఎక్కువ మోతాదులో అంటే విపరీతం ఎక్కువ స్థాయిలో వాడుతున్నారు. అలాంటి జిల్లాల్లో ఉధృతంగా చేస్తున్నారు. మిగతా జిల్లాలో కూడా అంటే
1: ముందు జాగ్రత్త
0: ఈ 100 జిల్లాలే కాకుండా జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మొదలైందంటే మనం మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం, దీంతో పాటు ఏంటంటే మనం పంటల యాజమాన్యం కూడా చేపడతాం. ఈ పంటల యాజమాన్యం చేపట్టాలని కానీ పదే పదే ఒకే పంట వాడకుండా పంట మార్పిడి, క్రాప్ రొటేషన్ కూడా ఒకటి మనం చెప్తున్నాం. ఈ రసాయన ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది కాబట్టి దానికన్నా ముందు రైతు సోదరులు చాలా ఇప్పుడు మనం చూసుకుంటాం

0: చూసుకున్నట్టయితే మన జిల్లాలో ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే ఈ పంట వ్యర్థాలను కాల్చడం అనేది పెరిగిపోతూ ఉంది. ఈ పంట వ్యర్థాలు కాల్చడం ద్వారా ఏమవుతుందంటే భూమికి ఒక రకంగా భూమిలో మేల్చేసు సూక్ష్మజీవులు చనిపోవడం కానీ లేదంటే భూమి యొక్క సాయిల్ క్వాలిటీ దెబ్బతినడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటిని ముందే దృష్టిలో ఉంచుకొని ఈ పంట వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడము, వాటిని కలియదున్నడము, దీనికి కావలసిన మెకనైజేషన్ కానీ అంటే వాటికి కావలసిన ట్రాక్టర్తో అనుసంధానం చేసినటువంటి ఈ ఏవైతే కలియదున్నే పరికరాలు ఉన్నాయో అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఉన్న రైతులందరూ అవి కనుక మనకు అందుబాటులో ఉన్నట్టయితే తప్పనిసరిగా వాటిని కలియదున్నుకుంటే నేల ఆరోగ్యం కాపాడుకుంటున్నాము, పర్యావరణ కాలుష్యాన్ని కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. అదొకటి బాగా సమస్య మన దగ్గర కూడా ఇప్పుడు బాగా వచ్చేసింది. రానున్న కాలంలో గనక ఒకవేళ ఇదే మనం కొనసాగించినట్టయితే చాలా దుష్పరిమాణాలు అనేది మనం చూడాల్సి వస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే మరి చేస్తున్నట్టే మనము పచ్చి రొట్టె ఎరువులు మన జిల్లాలో గనక చూసుకున్నట్టయితే ఎక్కువ శాతము పత్తి, సోయా చిక్కుడు మరియు వర్షాధారిత పంటలు పండిస్తున్నాము. ఒకవేళ వరి ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏంటంటే తప్పనిసరిగా ఈ పచ్చి రొట్ట సంబంధించిన పంటలు వేసుకోవాలి. జనుము, జీలుగా ఇలాంటి పంటలు తప్పనిసరిగా అంటే ఎటు తిరిగినా మనకేందంటే ఈ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే మార్గాలని మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ అదే విధంగా మనము నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం. ఈ రెండు అంశాలను ప్రధానంగా దానికి సంబంధించిన అంశాలని మనం ఇందులో చెప్పడం జరుగుతుంది. సో మనకి ఏదైనా కానీ మనం ఒక పంట ముందు పంట ఒక వ్యర్థాలు కనుక పంట వ్యర్థాలు ఉన్నట్టయితే వాటిని సమర్థవంతంగా కలియదున్నుకోవడము కాల్చకుండా ఒకటి. ఇంకొకటి ఏంటంటే నీటి పొదుపు. నీటి పొదుపులో కూడా మనము మన జిల్లాలో మట్టుకు చూసుకున్నట్టయితే ఎత్తుమడుల పద్ధతి ఒకటి మనం చెప్తున్నాము. రెండవది ఏంటంటే మనకున్న తక్కువ నీటిలో వర్షాధారితంగా పండిస్తున్నాం కాబట్టి పంట కాలం కూడా కొంత స్వల్ప నుంచి మధ్యస్థ కాల రకాలను కనుక ఎంపిక చేసుకున్నట్టయితే రైతు సోదరులు మనకున్న నీటితోనే మనము పంట దిగుబడి అనేది సాధించవచ్చు. ఎక్కువ పంటకాలం కనుక ఉన్న పంటలను కనుక వేసుకున్నట్టయితే చివరి దశలో నీటి ఎద్దడి వచ్చి దిగుబడులు కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా నీటిని పొదుపు చేయడము, నీటి కుంటల ఏర్పాటు కూడా ఈ మధ్య ఒక రైతు తారసుపడితే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నీటి కుంటలు ఏర్పాటు చేసుకోండి అంటే ముందుగానే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ టెంపరేచర్స్ పెరిగే ఉష్ణోగ్రతలు కూడా చూసి వాళ్ళు ఏంటంటే ఒక గ్రామంలో ముగ్గురు రైతు సోదరులు కలిసి ఈ నీటి కుంట అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది పల్సీకే గ్రామంలో. అంటే నీటి ఎద్దడిని రైతులు వస్తున్నారని ముందస్తున్న గుర్తిస్తున్నారు కాబట్టి నీటి పొదుపు దాంతోపాటు మనకున్న నీటి వినియోగం అదృఢంగా వనరులను కాపాడుకుంటూ దానికి తగ్గ రకాలను ఎంపిక చేసుకోవడం కూడా ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మిత్ర పురుగులు మనం చూసుకున్నట్టయితే మనం వాడే రసాయన క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య కానీ మిత్ర పురుగుల సంఖ్య కానీ చాలా తగ్గిపోయింది. సో వీటిని పెంచాలా అంటే రసాయన క్రిమి సంహారక మందుల వినియోగాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా సమగ్ర చీడపీడల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జిగురట్టలు కానీ లేదంటే బయోపస్టిసైడ్స్ కానీ లింగాకర్షక బుట్టలు కానీ ఇలాంటివి తగ్గించుకున్నట్టయితే మనము చేసే 5 నుండి 7 స్ప్రేలో కనీసం 1-2 కున్న తగ్గించుకున్న వాళ్ళం మొత్తం. 1-2 స్ప్రేలు తగ్గుతున్నాయి అంటే వినియోగం తగ్గుతుంది, మనకు మనపైన ఖర్చు తగ్గుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణానికి కూడా మంచిది కాబట్టి ఇలాంటి పద్ధతులు కూడా ఒకటి చేసుకోవడం. తద్వారా మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది, నేలలో సూక్ష్మజీవుల క్రియ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకేవైతే పొలం గట్లు ఉంటాయో పొలం గట్లపైన మునగ లాంటి పంటలు అంటే పొలం గట్లపైన అవి పెరుగుతాయి, పెద్దగా వాటి నీడ మన పంటను హానిజం చేయదు కాబట్టి పంటల మీద పడదు కాబట్టి దాంతోపాటు ఏంటంటే అదనంగా మనకు ఆదాయం కూడా ఇస్తుంది. సో అలాంటి పంటలు వేసుకోవడం తద్వారా ఆదాయాన్ని పొందడము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ తిరిగినా కానీ తప్పనిసరిగా రైతు సోదరులు ఖర్చు తగ్గించుకోవాలి. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి దాదాపు ఒక 40 రోజుల నుంచి మేము ఇలాంటి రైతు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. 90% మంది రైతులు జమా ఖర్చు పంటకు సంబంధించిన నిర్వహణ ఖర్చు యాజమాన్యం కానీ దాని లెక్కలు రాసుకోవడం కానీ చేయట్లేదు. సో రైతు సార్లు తప్పనిసరిగా ఇది కనుక మెయింటైన్ చేసినట్టయితే ఎక్కడ మనం ఖర్చు తగ్గించవచ్చు, ఒకవేళ రసాయన ఎరువులు ఈ క్రిమి సంహారక మందులు ఒకటి, ఒకవేళ సమర్థవంతంగా రసాయన ఎరువుల వినియోగము మరియు క్రిమి సంహారక మందులు స్ప్రే కనుక తగ్గించుకున్నట్టయితే నీటి యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే ఎకరానికి 1500 నుంచి 3000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఆదా చేసుకున్న వాళ్ళు అమ్ముతాం. సో ఒకటి మనము పంట ఖర్చును ఆదా చేసుకోవడము, తద్వారా అధిక దిగుబడిని సాధించడము, తద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించిన వాళ్ళం అవుతాము.
1: అయితే ఇప్పుడు ఈ జమా ఖర్చుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రైతులు వ్యవసాయానికి సంబంధించి అవసరమైన విత్తనాలు కానీ ఎరువులు పురుగు మందులకు సంబంధించిన కొనుగోలు చేసినప్పుడు చాలామంది అవగాహన ఉండియో లేకనో కొంతమంది సంబంధించిన రసీదులు తీసుకొని ఉంచుతారు, కొందరేమో వాటిని మర్చిపోతారు కదా. ఇట్లాంటి పరిస్థితులు బట్టి ఈ రసీదులతో భవిష్యత్తులో ఏమైనా ఉపయోగం ఉంటుందా, మరి వీటిని తీసుకోవడం జాగ్రత్త ఉంచడం అవసరమా?
0: తప్పనిసరిగా వ్యవసాయ శాఖ ద్వారా మరియు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతు సోదరులు అవగాహన కల్పిస్తున్న అంశం ఏంటంటే తప్పనిసరిగా రైతు సోదరులు వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు,

0: విత్తనను కానీ ఎరువులు కానీ
1: క్రిమిసంహారక
0: మందులు కానీ ఏది తీసుకున్నా దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవడము, మరి తీసుకున్న దాంట్లో ఎంట్రీ అయిందా లేదా చూసుకోవడం. ఇది ఎప్పటి వరకు ఉంచాలంటే పంట ఉత్పత్తి మనం అమ్మి మన అకౌంట్లో డబ్బులు జమ అయ్యే వరకు ఈ రసీదు అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు పంట నిర్వహణ ఖర్చు కూడా మనం రాసుకోవాలి. ఈ రెండు చేసినప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఇతర ఏదైనా కారణాల వల్ల సమస్య తలెత్తినప్పుడు ఈ మన రసీదు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏంటంటే ఎవరిపైన అయితే పట్టా ఉంటుందో, రైతు పట్టా ఉన్నదో ఆ పేరు మీద రసీదు తీసుకోవడం ఇంకా మంచిది. మనం ఏదో ఒక పేరు రాపియకుండా ఆ పేరు మీద తీసుకోవడము, మరియు తీసుకున్న ఇన్పుట్స్ కూడా క్వాలిటీ ఇన్పుట్స్ సంబంధిత డీలర్లు అంటే గుర్తించబడిన డీలర్ల దగ్గర తీసుకోవడం ఇంకా మంచిది.
1: చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఖేత్ బచావ్ అభియాన్ నెల రోజుల ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ముఖ్య ఉద్దేశంగా మీ మాటల ద్వారా తెలుస్తుంది ఈ పథక ఉద్దేశం గురించి. అయితే రైతులు సంపూర్ణమైన అవగాహనతో తమ వ్యవసాయ ఖర్చులని తగ్గించుకొని, ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి సహజ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మంచి పంట దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ, ఏ ఉద్దేశంతోనైతే కేంద్ర రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిందో ఆ కార్యక్రమ ఉద్దేశాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ ఈ సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఖేతీ బచావో అభియాన్ ఈ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రాజా చిత్రం నుండి

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపు ఉదయం 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గాత్ర సంగీతం వింటారు. శ్రీ బిఏ నారాయణ సహకార గానం, శ్రీ ముట్నూరి శ్రీనివాస్ నరసింహమూర్తి వయలిన్, శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి మృదంగం.

రేపు మధ్యాహ్నం 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉందాం. ఈ అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ వింటారు.

రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలలో ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, డీఎడిక్షన్ సెంటర్ వల్ల ఉపయోగాలు, శ్రీమతి శతగోపం సుబ్బలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి కె. ఇందిరా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆనంద్ ఈ చిత్రం నుంచి కేఎం రాధాకృష్ణన్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

మరికొన్ని తెలుగు సినిమా పాటలు ఈ ప్రసారంలో 8:40 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తా ప్రసారం విశాఖపట్నం కేంద్ర ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకల్లో భారత రక్షణ దళాల ప్రత్యేక బృందంతో పాటు భారత నౌకాదళానికి చెందిన 2 యుద్ధ నౌకలు కూడా భాగస్వామ్యం కానున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో సమావేశం కానున్నారు. సీషెల్స్ పార్లమెంట్ను ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. లండన్లో ఈరోజు జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం యూకే ఇండియా వీక్ సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం CETA వచ్చే నెల 15వ తేదీ నుండి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సన్నద్ధతను సమీక్షించేందుకు పీయూష్ గోయల్ 3 రోజుల పాటు బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ చారిత్రాత్మక అవకాశాన్ని 2 దేశాల వ్యాపార వర్గాలు అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారతీయ పరిశ్రమలు మరింత ఆధునీకరణ చెందడానికి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచుకోవడానికి దోహదపడతాయని పీయూష్ గోయల్ పేర్కొంటూ
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier to support the global economy.
0: పార్లమెంటు భవనంలో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వీరితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి బీజేపీకి చెందిన దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి బీజేపీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నాత్వాని కూడా ప్రమాణం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో ఎల్పిజి సరఫరాపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పిజి సరఫరాపై ఉన్న అన్ని పరిమితులను తొలగించింది. సంక్షోభం తలెత్తిన సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పిజి సరఫరాను సైతం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం సంక్షోభానికి ముందు ఉన్న వినియోగ స్థాయిల్లో 50% మేర సరఫరాను పునరుద్ధరించింది. దేశంలో ఎల్పిజి సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ఈ మేరకు సడలింపులు కల్పించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశంలో అమెజాన్ సంస్థ $48 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ CEO యాండీ జెస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఈ పెట్టుబడుల ద్వారా యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆసక్తికి, మన దేశ ఆర్థిక శక్తికి ఈ పరిణామం ఒక స్పష్టమైన నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత సారథ్యంలో హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈరోజు విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సదస్సులో చర్చించినట్లు

0: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాల ఇంధన మంత్రులు, డిప్యూటీ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సదస్సు ముగింపు సందర్భంగా ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు, విపత్తులను తట్టుకోగల మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగంలో నైపుణ్యాభివృద్ధికి కట్టుబడి ఉంటామని పేర్కొంటూ సభ్యదేశాలన్నీ కలిసి ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూనే తమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన సమయం, వనరులు, విధానపరమైన స్వేచ్ఛ అవసరమని ఆయన స్పష్టం చేశారు. వెనిజువెలాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల జరిగిన విధ్వంసంపై భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు భారత ప్రజల తరపున సానుభూతి, సంఘీభావం ప్రకటించారు. భూకంప తీవ్రతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, భూకంపం కారణంగా ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఈ కష్టకాలంలో బాధితులకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వెనిజువెలాకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత డ్యాంలు ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 73 ఏళ్ల క్రితం మట్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ బాగుందని తెలిపారు. ఒక్క గేటు కొట్టుకుపోవడం వల్ల అన్ని గేట్లను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నర్మదా సరోవర నదీ జలాలను మిలితం చేసి నదుల అనుసంధానం చేపట్టామని, దీంతో గుజరాత్లో జలాలు సమృద్ధిగా ఉన్నాయని ఆయన పేర్కొంటూ,
1: జో కేంద్ర సర్కార్ కి ఓర్ సే జో తయ్ హోగా కిసీ కో అన్యాయ నా హో జో పానీ దేనా హై వో పానీ సబ్కో మిలే ఇస్ తరహ కి యోజనా బనే ఇస్కే లియే ఆజ్ తీనో ముఖ్యమంత్రియో నే సహమతి ది హై. माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ तीनों ने मिलकर आगे बढ़ा है, इससे आप सबको भी पानी मिलेगा.
0: మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్లు మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ నేత్ర ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు తుది ఆపరేషనల్ క్లియరెన్స్ లభించింది. ఈ సర్టిఫికేట్ను బెంగళూరులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో భారత వాయుసేనకు అధికారికంగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వాయుసేన డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి మాట్లాడుతూ, గతంలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లలో నేత్ర వ్యవస్థ తన అద్భుతమైన పనితీరును, విశ్వసనీయతను నిరూపించుకుందని గుర్తు చేశారు. వాతావరణం. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. పశ్చిమ తీరం, ఈశాన్య భారతం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

0: రాత్రి 9:30 స్వరమాలిక కార్యక్రమంలో మరికొన్ని తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 10:30 ఆపాత మధురాల శీర్షికన పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. ముందుగా సమాచార సంధ్య, అనంతరం న్యూస్ సెట్మెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి సే సమాచార సంధ్యా కే సాథ్ మే లవ్లీన్ నిగమ్.

జర్నీ ఈ చిత్రం నుంచి సత్యాహరిణి పాడిన పాట విన్నారు. అంతం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

స్వరమాలికలో వినబోయే తర్వాతి పాట వానా చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు.

ఏమయ్య చేశావే. ఈ చిత్రం నుంచి దేవన్ ఏకాంబరం చిన్మయ్యి పాడిన పాట వింటారు.

స్వరమాలికలో చివరిగా మహాత్మ ఈ చిత్రం నుంచి కార్తీక్ సంగీత పాడిన పాట వింటారు.

స్వరమాలిక సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వింటారు.

రచన శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు. సంగీతం శ్రీ ఎన్సిహెచ్ బుచ్చయాచార్యులు. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. సహకారం శ్రీ కె సద్గురుచరణ్. సాంకేతిక సహకారం శ్రీ సిహెచ్ అబ్రహం. వినండి భూత గీత సంగీత రూపకం.

0: భూత గీత సంగీత రూపకం మీరింతవరకు విన్నారు. రచన శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ బుచ్చయాచార్యులు, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, సహకారం శ్రీ కె సద్గురుచరణ్, సాంకేతిక సహకారం శ్రీ సిహెచ్ అబ్రహం, గానం శ్రీ కె సూర్యనారాయణ, శ్రీ వి మహేష్ కుమార్, శ్రీ కెవిఆర్ అనిల్ కుమార్, శ్రీమతి కె లక్ష్మీ నరసమ్మ, శ్రీమతి కెఆర్ సుధారాణి, శ్రీమతి బి శిరీష, శ్రీమతి డి హరిణి పాల్గొన్నారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ కె సుబ్రహ్మణ్యరాజు, వీణ శ్రీ చిట్టా కార్తీక్, వేణువు శ్రీ ఎస్ కుమార్ బాబు, తబలా శ్రీ ఎంవి సాయి కిరణ్, కీబోర్డ్ శ్రీ షేక్ మీరావలి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సంతానం ఈ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట వింటారు.

ఆపాతమధురాలు కార్యక్రమంలో చివరిగా ఇలవేలుపు ఈ చిత్రం నుంచి పీలీల పి సుశీల రఘునాథ పాణిగ్రాహి పాడిన పాట వింటారు.

0: 2 and 7.5 magnitude earthquakes hit the country. Buildings were evacuated in places as far away as Brazil's Amazon, about 1,700 kilometers from Venezuela's capital, Caracas. Meanwhile, the president of Venezuela has acknowledged the solidarity expressed by India in the aftermath of the earthquakes, saying it is in keeping with the spirit of cooperation between the people of India and Venezuela in times of difficulty. She welcomed the remarks by Prime Minister Narendra Modi, who expressed his condolences and India's willingness to support relief efforts in the wake of the severe consequences of the earthquakes. The government has hiked the fee for application of passports, with a 36-page fresh passport or reissue of passport now costing 2,500 rupees. The Passport Amendment Rule 2026 will come into force with effect from 1st of next month. In a notification, the Ministry of External Affairs said that under the new fee structure, a fresh passport or reissue of passport under Tatkal will cost 5,000 rupees. The fee for 60-page ordinary passport or reissue will be 3,500 rupees, and under Tatkal, this will attract 6,000 rupees. The existing fee for a 36-page passport is 1,500 rupees and for a 60-page passport is 2,000 rupees. Prime Minister Narendra Modi met Queen Maxima of the Netherlands, the UN Secretary General's Special Advocate for Financial Health, in New Delhi today. In a social media post, Mr. Modi stated that during the meeting, they discussed how India's digital public infrastructure-led revolution is making financial services more accessible and affordable, enhancing ease of living and empowering people at scale. The Prime Minister added that India remains committed to sharing its experience with partner countries across the world. National Testing Agency NTA has opened a window today for candidates to challenge the provisional answer keys for the NEET UG 2026 re-exam, which was held on the 21st of this month. In a social media post, the NTA announced that the answer keys are now available at www.neet.nta.in. Students can challenge questions for a fee of 2,000 rupees per question until the 28th of this month. This fee is fully refundable if the challenge is accepted. India's newly appointed High Commissioner to Bangladesh, Dinesh Trivedi, formally assumed office today after presenting his credentials to Bangladeshi President Mohammad Shahabuddin at Bangabhavan in Dhaka. Following the credential presentation ceremony at the Presidential Palace, Trivedi visited the Indian Visa Application Centre in Dhaka to inspect its operations and interact with officials. In the FIFA World Cup, Curaçao will take on Ivory Coast in Group E match at Philadelphia in US at 1:30 Indian time. In another Group E fixture, Ecuador will face Germany at East Rutherford in at 1:30 a.m. IST. And that's the end of this news bulletin.
1: Akasavani Visakhapatnam Kendra ప్రసార విశేషాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, స్త్రీలు పొంగిన జీవగడ్డ బృందగానం వింటారు. 6:10 భక్తి రంజనిలో శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకస్తవం, మొహరం భక్తి గీతాలు. 6:30 చింతనలో ఖురాన్ సూక్తులు, వ్యాఖ్యాత శ్రీమతి ఎస్ రజియాబేగం. 6:35 పొలం పనులు, రైతు సోదరుల కార్యక్రమంలో సంచార పశు ఆరోగ్య సేవలు ఉపయోగాలు, ఈ అంశం గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలలో వందే మాతరం గీత రచయిత బంకిమ్చంద్ర చటర్జీ జయంతి, ఇంటర్నేషనల్ డే ఎగనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా నీటి మాటలో కొన్ని వివరాలు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, డీ ఎడిక్షన్ సెంటర్ వల్ల ఉపయోగాలు, శ్రీమతి శతకోపం సుబ్బలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గాత్ర సంగీతం వింటారు. శ్రీ బిఏ నారాయణ సహకార గానం, శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వయలిన్, శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి మృదంగం. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో చెడు

వ్యసనాలకు దూరంగా ఉందాం. శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ. ఇక 6:30 సాయం సమీరంలో శ్రీ కొర్రపాటి బసవయ్య డోలు వాద్య లయ విన్యాసం రూపకతాళం, అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసంలో నేషనల్ సోషల్ అసిస్టెన్స్ పథకం గురించిన వివరాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. వాల్తేర్ వాతావరణ కేంద్రం వారు అందించిన వాతావరణ వివరాలు. వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.9 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. విమానాశ్రయ కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.2, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, యానాం జిల్లాలకు రాగల 24 గంటల్లో వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1-2 చోట్ల వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉంది. సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ హెచ్చరిక. ఆంధ్ర తీర ప్రాంతంలోనూ, బంగాళాఖాతంలోనూ చేపలు పట్టేవారికి హెచ్చరిక. తీరం నుండి తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని సమయాలలో ఈ గాలుల తీవ్రత గంటకు 60 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని తెలియచేస్తున్నారు. కాబట్టి రాగల 3 రోజుల వరకు, అంటే జూన్ 27వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11:13:47. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.